ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 1వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, జూన్ నెల 22వ తేదీ, సోమవారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 47 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు సుప్రభాత వేళ, హృదయపూర్వక నమస్సుమాంజలి, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
1: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియచేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో 3 నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పెదకూరుపాడు నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్క్లు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా

0: ఈరోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్లీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
1: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
2: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అది సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అనేటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే. ప్రభుత్వాలని పనిచేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాకపోతే కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహా
1: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
3: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుంచి అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
1: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఆర్కే

0: బీచ్, రుషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లెక్క వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:05 తెలుగులో వార్తలు. ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో క్షమాపణ శ్రీమతి రంగరాజ పద్మజ గారి ప్రసంగం వింటారు. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డీకే జయరామన్ గారి గాత్రం వింటారు. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈ ఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు స్నేహితాలు వింటారు. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 12:40 ఇంకా 1:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. మధ్యాహ్నం 3 గంటలకు వివిధ్ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీగీతాలు వింటారు. సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 6:25 సమాచార దర్శిని. సాయంత్రం 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8 గంటలకు మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు సినీగీతాలు వింటారు. రాత్రి 9 గంటలకు న్యూస్ @9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు, అంటే ప్రసార సమాప్తి వరకు, అలనాటి ఆనిముత్యాల్లాంటి తెలుగు సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు కావస్తుంది. కాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
1: సింగరేణి కార్మికుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని, సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని రాష్ట ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాలలో జరిగిన సింగరేణి కారుణ్య నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి రాష్ట మంత్రులు డి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య పరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన 335 మంది అర్హత గల అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో మరింత మంది అర్హులకు అందిస్తామన్నారు. కార్మికులకు 1,25,00,000 బీమా సదుపాయం కల్పిస్తూ 30,000 నుంచి మంచి ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి బోనస్ అందించామన్నారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మంచిర్యాల జిల్లా ముందుకు వెళ్తోందని, ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ముందుకు పోతున్నామని, ప్రభుత్వ సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి 2.5 ఏళ్లలోనే 2,226 కోట్ల మంజూరు చేసినట్లు తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1,000 కోట్లు, బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధికి 802 కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు చేపడుతున్నట్టు వివరించారు. సింగరేణి సంస్థ సర్వతోముఖ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థలో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని, ప్రతి కార్మికుడి ఆరోగ్యం, వారి పిల్లల విద్యా ప్రమాణాలు, భవిష్యత్తు కోసం యాజమాన్యం పూర్తి నిబద్ధతతో ఉంది అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలోని అర్బన్ ఇకో పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అడవుల విస్తీర్ణం పెరిగితే సమయానికి వర్షాలు కురుస్తాయని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం సామాజిక బాధ్యత అని మంత్రి సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. గంజాయి బాధితుల్లో సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో వైద్యులు కీలక పాత్ర వహించాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచి అనుమానాస్పద మార్పులు గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ప్రకృతిని కాపాడుకోగలుగుతామని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీని

0: శ్రీనివాస్ అన్నారు. పర్యావరణ సంరక్షణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలుష్య నియంత్రణకు శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 22 లక్షల మొక్కలు నాటామని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ పర్యావరణానికి మేలు చేసే వస్తువులను ఉపయోగించాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతదేశం శక్తివంతమైన దేశంగా అభివృద్ది చెందుతుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్ లో దత్తాత్రేయ రచించిన ప్రజల కొరకే నా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించి స్థానికులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుందని ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ విజయభాను తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు భయాందోళన లేకుండా ప్రయాణించడానికి బస్సులో భరోసా పేరుతో హైటెక్ సీసీటీవీ నిఘా వ్యవస్థను ప్రారంభించామన్నారు. మంచిర్యాల డిపోలో జరిగిన ఆర్టీసీ ప్రగతి చక్రం అవార్డుల కార్యక్రమంలో ఆమె పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు నగదు పురస్కారాలు అందించి సన్మానించారు. సీసీ కెమెరాల ఏర్పాటును ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి మొదటి విడతలో 175 బస్సుల్లో అమర్చామన్నారు. దీనివల్ల వేధింపులు, చైన్ స్నాచింగ్, మొబైల్ దొంగతనాలు, పిక్ పాకెటింగ్ వంటి అవాంఛనీయ సంఘటనలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు.
1: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్ధరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్ట్రపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు

సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతు తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ T20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి

0: నిర్మాణానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఉదయ తరంగిణి

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో క్షమాపణ శ్రీమతి రంగరాజ పద్మజ గారి ప్రసంగం వింటారు. ముందుగా ప్రకటనలు.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి క్షమాపణ శ్రీమతి రంగరాజ పద్మజ గారి ప్రసంగం.
5: మనుర్భవ జనయా దైన్యం జనం, ఋగ్వేదంలో 10వ పన్న. అర్థమేమిటి అంటే స్త్రీ పురుషులు ఏ మార్గాన్ని అనుసరించినా అది వారితో పాటు సమాజానికి, సర్వమానవ కళ్యాణానికి సహకరించేదిగా ఉండాలని చెప్పే మాట. ఈ మాట క్షమాగుణానికి ఎక్కువ వర్తిస్తుంది. భగవంతునికి ఉన్న అనేక గుణాలలో క్షమాగుణం ఒకటి. పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తాడంటే, క్షమ గురించి, అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. అనగా ఒకరి పట్ల ద్వేషము లేకుండా సర్వజీవుల యడ మైత్రిని కలవాడు, అహంకారము లేనివాడు, సుఖమందు దుఃఖమందు సమభావం కలిగినవాడు, క్షమాగుణము కలవాడు, ఎప్పుడూ సంతుష్టము కలవాడు, ఆత్మనిగ్రహం కలవాడు, నాయందు తన మనసును బుద్ధిని నిలిపిన భక్తుడు నాకు ఇష్టము అని.

క్షమాగుణము కీర్తి, సిరి, సంపద, మంచి మాట, జ్ఞాపక శక్తి, మేధస్సు, ధైర్యము ఈ మొదలైన లక్షణాలు స్త్రీలను గొప్పవారిగా చేస్తాయి. ఒకవేళ ఎవరేని కలతకు గురి అయినప్పుడు లేదా కష్టము కలిగినప్పుడు దానిని తనపై భగవంతుడు కరుణ చూపించాడని అనుకుంటారు. నా పూర్వ పాపం వలన ఈ కష్టాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను కాబట్టి ఎదిరించడం కన్నా అనుభవించడం మేలు అనుకుంటాడు. భగవానుని దయచేత నేను శిక్షలో కొంత మాత్రమే పొందుతున్నాను అని. అందుకే భక్తుడు ఎన్ని కష్టాలు ఎదురైనా శాంతముగాను ఓరిమిగాను ఉంటాడు. అటువంటి భక్తుడు శత్రువుతో సహా ఎవరైనా ప్రతి వారిని క్షమించే గుణం కలిగి ఉంటాడు. అనగా కష్టమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు, సుఖదుఃఖములకు సమ ప్రాధాన్యత ఇచ్చి క్షమాగుణమును కలిగి భగవంతుని కరుణ కలిగిన వాడై సంతృప్తితో జీవిస్తాడు. భగవంతుడిపై భక్తి కలిగి ఉన్నప్పుడే క్షమాగుణము సాధ్యమవుతుంది. అటువంటి క్షమాగుణము ఉన్నవాడు తనకిష్టమైన వాడు అని దేవుడు చెప్తాడు. అయితే క్షమించడం అనేది మనసు నుండి రావాలి. ఒకరిని తక్కువ స్థాయిలో భావించి క్షమించకూడదు. మానసికంగా తను పై స్థాయికి చేరిన తర్వాత చేయాల్సింది క్షమించడం. ఇది పెదవుల మీద నుండి పలికేదైతే ఫలితం ఉండదు. ఎప్పుడైతే క్షమించాల్సిన అవసరం ఉంటుందో అప్పుడు క్షమించకపోతే పెద్ద నష్టమే వాటిల్లుతుంది. వాల్మీకి మహర్షి క్షమాగుణం గురించి చాలా చక్కగా వివరిస్తాడు రామాయణంలో. క్షమ ఒక దానమని, క్షమ ఒక సత్యమని, క్షమ ఒక కీర్తి అని, క్షమ అనేది మహాయజ్ఞమని, ప్రపంచం మొత్తం క్షమాగుణం మీదనే నడుస్తున్నది అని. క్షమాగుణము రామాయణంలో అడుగడుగునా కనపడుతుంది. రామరావణ యుద్ధం ఘోరంగా జరిగిన తర్వాత రావణుడు మరణిస్తాడు. అతని తమ్ముడు విభీషణుడు చాలా దుఃఖిస్తాడు. కాని వెంటనే అతను చేసిన చెడ్డ పనులన్నీ ఏకరువు పెడుతూ మహాపతివ్రత అయిన సీతను ఎత్తుకొని పోయినందుకు తగిన శాస్తి జరిగింది. ఇహ ఇతనికి ప్రేతకర్మలు, పితృకార్యం కూడా చేయవద్దు అని ఇంకా ఏదేదో కోపంగా అంటుంటే రాముడు అంటాడు కదా, శత్రుత్వము మరణంతో ముగుస్తుంది, మన ప్రయోజనం కూడా తీరింది, ఇతనికి ప్రేత సంస్కారములు చెయ్యి, ఈ రావణుడు నీకు అన్న కదా, నాకు సోదరుడే, సోదర సమానుడే అని అంటాడు. ఒకవేళ నువ్వు కర్మలు చెయ్యకుంటే నేనే చేస్తాను అని స్పష్టంగా చెప్తాడు. అనగా కోపము ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ఆ పైన ఉండకూడదు అని క్షమాగుణం గురించి, క్షమాగుణం అన్ని వేళలా ఆచరించవలసిన ఒక వ్రతము వంటిది అని చెప్తుంది రామాయణం. ఇంకొక సంఘటన కూడా క్షమాగుణానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తుంది. సీతారాములను అడవికి పోమ్మని కైకేయి చెప్పి పంపిందని, తనకెంతో ఇష్టమైన తన కుమారుడు తనకు దూరం అవ్వడానికి కారణం కైకేయని, కోపంతో మన వివాహ సమయంలో నేను నీ చెయ్యి పట్టుకొని అనగా పాణిగ్రహణం చేసినానో ఆ చేయిని వదిలివేస్తున్నానని అంటాడు దశరథుడు. యుద్ధం తర్వాత దేవతలతో పాటు దశరథుడు ప్రత్యక్షమైనప్పుడు రాముడు తండ్రితో, మీరు కైకమ్మ చేతిని వదులుతానని అన్న మాట వదిలివేయండి అని వేడుకుంటాడు. భర్త శాపానికి గురైన భార్యకు గతులుండవని అంత క్షమాగుణము కలవాడు శ్రీరాముడు. సహృదయము అనగా మంచి హృదయము. ఆ హృదయములలో క్షమాగుణము అనే పరహిత చింతన ఉండాలి. వ్యక్తిగతంగా కంటే సమిష్టిగా ఈ క్షమాగుణము అలవరుచుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. హృదయము వట్టి మాంసపు ముద్ద కాదు, దాన్ని ప్రేమమయంగా చేసుకోవాలి, అప్పుడే క్షమించే గుణం అలవడుతుంది. భౌతిక సుఖాల కోసం సంపదలు కూడబెడుతున్నాము, దాన్ని దాచలేక అవస్థలు పడుతున్నాము, కానీ క్షమను కూర్చుకుంటులేము. అదొక్కటి కూడబెడితే ఎంతో మానసిక సంతృప్తి కలుగుతుంది. సీతమ్మ అశోకవనంలో ఉన్నప్పుడు ఆమెను రాక్షస స్త్రీలు చాలా బాధ పెడతారు. రావణాసురుని సంహారం తర్వాత హనుమంతుడితో సీతమ్మ అంటుంది కదా, నన్ను రాక్షస స్త్రీలు హింసించిన మాట నిజమే, అయినా వాళ్ళు వారి ప్రభువు ఆజ్ఞతో అలా చేశారు, కానీ వారిని శిక్షించవద్దు అని అంటుంది. ఇది క్షమాగుణానికి ఒక పెద్ద ఉదాహరణ. క్షమించడం ఎవరినో ఉద్ధరించటానికి కాదు, మన మనసులో శాంతిగా ఉండాలంటే, సరిగ్గా నిద్రపోవాలంటే ముందుగా మనను మనం ప్రేమించుకునేందుకు ఎవరైనా మన పట్ల తెలిసి తెలియక తప్పు లేక మనకు హాని చేయ తలపెట్టితే, ఒకప్పుడు మనలో మనము ద్వేష

తామో పగను పెంచుకునే గుణం ఉంటే మించిపోయింది ఏమీ లేదు. క్షమాపణలు చెప్పే అలవాటు చేసుకోవాలి. అది సాధ్యం కాదనుకుంటారు కొందరు, కానీ మన మెదడు వ్యవస్థ ఒక కండరాల కలయికతో ఏర్పడిన అవయవము. దానిని శిక్షణతో మంచి మార్గాన నడిపించవచ్చు. అదేదో లోకోద్ధరణకు కాదు. ఒకవేళ క్షమిస్తే అది తనను బలహీనులుగా అనుకుంటారేమో అని ఆలోచించటము తెలివిలేని వారు చేసే పని. అంతేకాక ఎదుటివారి తప్పులు క్షమించకుండా ఊరికే అదే గుర్తు చేసుకుంటుంటే మనమే ఒత్తిడికి లోనై రక్తపోటు, మానసిక రుగ్మతలు మొదలైన వాటి పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి క్షమించడము మనకై మనము మేలు చేసుకునే వారం అవుతాము. భగవంతుని ప్రేమ అనుగ్రహం పొందేందుకు చేసే అర్చనలో 8 రకాల పుష్పాలతో పూజించాలని, అవి అహింసా పుష్పము, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, శాంతము, క్షమ, జ్ఞానము, తపస్సు, సత్యము, వీటిని అలవర్చుకుంటానని ప్రార్థన చేస్తే దేవుని కరుణ పొందవచ్చునని శృతి వాక్యము. ఇదే విషయాన్ని చాలా సులువుగా అర్థం చేసుకొని ఆచరించేందుకు వీలుగా సరళ తెలుగులో పోతన్న గారు భాగవతంలో ఇలా చెప్పినారు. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలిగిన సౌరప్రభయున్, క్షమ కలుగుతో న కలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి. నాయనా, క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది, క్షమ ఉంటే సూర్యుడి వలె ప్రకాశిస్తారు, క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి, క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు. అలా భగవంతుని ప్రేమ పొందవచ్చు అని దీని భావం. క్షమాపణ చాలా శక్తివంతమైనది. ఇది ఎక్కువ హింస లేకుండా తగాదాలను, సమస్యలను పరిష్కరిస్తుంది. మామూలు విషయాలనే కాదు, రెండు దేశాల మధ్య గొడవలు కూడా క్షమాపణలతో సద్దు మణిగేలా చేసుకోవచ్చు. ఇక సామాన్య జనుల మధ్య క్షమాపణ సంబంధాలు నిలపడానికి పనికొస్తుంది. పవిత్ర గ్రంథమైన బైబిల్లో క్షమాపణ కోరడం బలహీనపడిన సంబంధాలను బలంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తుంది. ఉదాహరణకు, తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమానంలో కుమారుడు ఇంటికి తిరిగి వచ్చి హృదయపూర్వకంగా క్షమించమని అడిగినప్పుడు తండ్రి అతడిని తిరిగి ఇంట్లోకి చేర్చుకోవడానికి ఎంతో ఆతృత చూపించాడు. ఈ విషయము లూకా 15:17-24 చెప్పబడింది. అనగా, ఒక వ్యక్తి తన అహంకారాన్ని పక్కకు పెట్టి క్షమించమని అడిగితే ఫలితం చాలా బాగుంటుంది అని. వినయము కలవారు క్షమాపణ చెప్పడానికి వెనుకాడరు. యేసుప్రభువు చెప్పేదేమిటంటే క్షమాపణ నిజాయితీగా చెప్పాలని. ఆ క్షమాపణ ఇతరుల బలవంతం మీద కాకుండా తన నిర్ణయముగా, అనగా నిజాయితీగా, యథార్థంగా క్షమాపణ చెప్పినప్పుడు ఆ పొరపాటును తిరిగి ఎప్పుడూ చేయనని నిశ్చయంతో ఉండాలి. పంచమవేదమైన మహాభారతంలో ద్రౌపది క్షమకు ప్రతీక. యుద్ధం ముగిసి అర్ధరాత్రి పడుకొని ఉన్న తన కుమారులైన ఉప పాండవులను ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ తలలు నరికి చంపివేస్తే ద్రౌపది ఏడుస్తూ కింద పడి ఎందుకింత పనిచేశావు అని గగ్గోలు పెడుతూ ఉంటే ఆ బాధ చూడలేక భీముడు ఈ క్షణంలో అశ్వత్థామను చంపుతానని ఖడ్గము చేతబట్టి పోతూ ఉంటే ద్రౌపది అతనిని ఆపి, అతనిని చంపినంత మాత్రాన నా కొడుకులు తిరిగి జీవిస్తారా? నేను నా పుత్రులను పోగొట్టుకుని ఇంత బాధపడుతున్నాను, అతనిని చంపితే అతని తల్లి కూడా ఎంతో దుఃఖం కలుగుతుంది కదా, అందున నా బాధ పంచుకోవడానికి నాకు భర్తలున్నారు, ఆమె భర్త యుద్ధంలో మరణించాడు, ఆ దుఃఖంలో ఉన్నది చంపొద్దని వారిస్తుంది. అలా అశ్వత్థామను క్షమించి వదిలిపెడుతుంది. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగ శాంతిరనంతరం అని ఒక సూక్తి. అనగా, నడవడానికి గాని, మాట్లాడడానికి గాని, తినడానికి గాని, వ్రాయడానికి గాని, చదవడానికి గాని అన్నీ అభ్యాసం చేతనే మనకు లభిస్తాయి. అదేవిధంగా దివ్యత్వం పొందాలనుకున్నప్పుడు దానికి కూడా తగిన ప్రయత్నం చెయ్యాలి. సమాజ సంక్షేమం కొరకు ఎటువంటి పనులు చేసినా అవి భగవంతుని కొరకు చేసేవిగా అవుతాయి. దయ, ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ మొదలైన గుణాలు అభ్యాసాలతో అలవర్చుకోవాలి. అవి తొందరగా అలవడవు. అవి అలవడితేనే మానవులు అనిపించుకుంటాము. త్యాగగుణం ఉన్నప్పుడే క్షమ అలవడుతుంది. మానవీయ విలువలు

రోజు రోజుకు తరుగుతున్న నేపథ్యంలో క్షమాగుణం గురించి తప్పక అధ్యయనం చేయాలి. అభ్యాసం చేస్తే అది మనకు మనవి చేసుకునే మేలు. మహాభారతంలో విదురుడు క్షమ గురించి ఏమంటాడంటే, అత్రునే పతితో వహినిహి స్వయమే మోపశ్యామతి అక్షమావాన్ పరం దోషైరాత్మానం చైవ యోజయేత్. అనగా, గడ్డిపోచలు లేని చోటున పడిన అగ్ని తనంతట తనే చల్లారుతుంది. క్షమాగుణము లేనివాడు తన తప్పులతో తనను తానే కాల్చుకుంటాడు అని. గుణవంతులైన వారికి క్షమ బలము. క్షమించే స్వభావం కలవాళ్లను చూసి జనులు అసమర్థులు అనుకుంటారని, కాని క్షమాగుణమే మెరిసే ఆభరణం. మంచి సౌందర్యం కావాలనుకునేవాళ్లు ఆ ఆభరణాన్ని ధరిస్తారు. విశేషమేమిటి అంటే, 10 రకాలైన ధర్మలక్షణాలలో సత్యం తర్వాత క్షమాగుణమే చెప్పుకోదగ్గది. క్షమ లేనివాడు ఉత్తమ వ్యక్తి కాలేడు అని. భూదేవికున్నంత ఓర్పు ఉన్నవారికి

గడ్డిపోచలు లేని చోటున పడిన అగ్ని తనంతట తనే చల్లారుతుంది. క్షమాగుణము లేనివాడు తన తప్పులతో తనను తానే కాల్చుకుంటాడు అని. గుణవంతులైన వారికి క్షమ బలము. క్షమించే స్వభావం కలవాళ్లను చూసి జనులు అసమర్థులు అనుకుంటారని, కాని క్షమాగుణమే మెరిసే ఆభరణం. మంచి సౌందర్యం కావాలనుకునేవాళ్లు ఆ ఆభరణాన్ని ధరిస్తారు. విశేషమేమిటి అంటే, 10 రకాలైన ధర్మలక్షణాలలో సత్యం తర్వాత క్షమాగుణమే చెప్పుకోదగ్గది. క్షమ లేనివాడు ఉత్తమ వ్యక్తి కాలేడు అని. భూదేవికున్నంత ఓర్పు ఉన్నవారికి రోజు విజయాలు కలుగుతాయి. సమిష్టి కుటుంబ జీవనము సఖ్యంగా ఐకమత్యంగా గడపడానికి క్షమ చాలా అవసరమని పూర్వకాలంలో ఈ క్షమాగుణాన్ని బతుకమ్మ పాటలలో శిక్షణ వలె నేర్పించేవారు. అందులో భాగంగా శాంతి క్షమ ఉన్నవాళ్లను దేవతాసములుగా చిత్రించి అలా అందరూ దేవతాగుణాలను అలవర్చుకోవాలని పాటల రూపంగా చెప్పేవారు. ఇక్కడ క్షమ అనేది ఎంత గొప్పది అని అనిపిస్తుంది అంటే, కరుణ కలిగిన వాడే క్షమించగలడు. ఈ క్షమాగుణం లేనివాడు మనిషి కాడు. ఏ మతంలోనైనా దైవ ప్రార్థనా సమయంలో తన తప్పులను క్షమించమని దైవాన్ని వేడుకుంటారు. ఎవరు ఎలా ప్రవర్తించినా దయగలిగిన భగవానుడు క్షమిస్తాడు. అలా అని తప్పులు చేయకూడదు కదా. ఎవరైతే ఇతరులు తనకు అపకారం చేసినా వారిని దేవుడు క్షమించగలిగినా వారి ప్రార్థన స్వీకరిస్తాడు. సుమతి శతకకారుడు కూడా అదే చెప్తాడు, అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి అని అన్నాడు కదా. క్షమ అనేది ఎంత గొప్ప విషయమని చెప్పాలంటే, మానవజాతికి మూల పురుషుడైన ప్రజాపతి దక్షుడికి 24 మంది కుమార్తెలు. అందులో 5 ఉత్తమ స్త్రీలుగా పరిగణింపబడతారు. కీర్తి, స్మృతి, మేధ, ధృతి, క్షమ అని. ఈ క్షమ వాక్ అనే బ్రహ్మకుమార్తె. అనగా ఏ కాలంలో అయినా మనిషి మహామనీషిగా మారాలంటే ఈ 5 గుణాలను సాధనతో సాధించాలి. వీటిని కృష్ణ విభూతులు అంటారు. అయితే క్షమాపణ ఎలా పడితే అలా కోరవద్దని భగవద్గీత చెప్తుంది. మానసికంగా పశ్చాత్తాపపడినప్పుడు మాత్రమే మనసులో నుండి నా తప్పును మన్నించమని కోరాలి. అలా కోరినప్పుడు తనకన్నా పెద్దవారా చిన్నవారా అనే ఆలోచన అక్కరలేదు. అనగా క్షమించమని అడిగితే ఓడిపోయినట్టు కాదు, ఎదుటివారితో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి అలా కోరడం వల్ల. ఎందుకంటే మన వలన బాధపడిన వారు బాధను మనసులో పెట్టుకొని ఉంటే వాళ్లను శాంతపరచడం కష్టం. అందుకే క్షమించమని అడగకుండా పూర్వపు ప్రేమలు పొందడం కష్టం. ఆ పరిస్థితిలో క్షమించమని వేడితే ఇద్దరి మధ్య స్నేహ బాంధవ్యాలు దూరం కాకుండా చూసుకోవచ్చును. మన అహాన్ని కొంచెం తగ్గించుకుంటే ఇతర బంధాలు బలపడతాయి. దానికి కావలసిందల్లా నిజాన్ని ఒప్పుకోవడం. తనను తాను సమర్థించుకున్నట్టు మాట్లాడటం క్షమాపణ కాదు. క్షమాగుణం కలవారిని బలహీనులుగా అనుకుంటారు. కానీ నిజానికి క్షమాగుణం ఒక ఆభరణము వంటిది. ఓరిమి వలన కష్టమైన పనులు సాధించవచ్చు. పెద్ద చిక్కు ఏమిటి అంటే, మనం ఇతరులను క్షమించటానికి సిద్ధంగా ఉండము. ఎందుకంటే తప్పు చేసిన వారు ఆ తప్పు చేయడానికి ఎన్నో కారణాలుంటాయని, ఆయా పరిస్థితులలో చేయవలసి వచ్చింది కావచ్చు అని మనం అనుకోము. మనం ఆలోచించినట్టే ఎదుటివారు ఆలోచించాలని ఆశించడం వలననే ఎదుటివారి తప్పులు చాలా పెద్దవిగా కనపడతాయి. అందుకే ఎవరినైనా క్షమించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, అతడు అలా ఎందుకు తప్పు చేశాడు, ఆ పరిస్థితులు ఏమిటి అని ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు ఉపయోగపడినా మరికొంత మనలో ఉన్న కోపము, అసహనము, చెడుగుణాలు మనలో ఉన్నట్టు మనం గ్రహించగలిగితే ఎదుటివారి తప్పులు అంత పెద్దగా తప్పులుగా కనపడక మనం క్షమించి వదిలివేయటానికి ప్రయత్నిస్తాం. అసలు ఎవరు తప్పులు చేయని వారు ఉండరు అని మనం అనుకోవాలి. మరి మనమే క్షమింపబడాలంటే మన తప్పు తెలుసుకొని దుఃఖం చేత పశ్చాత్తాపపడి కోపము, పగ, ద్వేషము, భేదభావం మనలో నుండి తొలగించుకున్నప్పుడు మనం క్షమించబడతాము. అనగా దుఃఖంతో కూడిన పశ్చాత్తాపము
అసలైన ప్రాయశ్చిత్తం.

0: అనుకోమని పెద్దవారు చెప్పే మాట. పొరపాటు చేయడం మానవ నైజం, కానీ ఎలాగూ క్షమిస్తారని తప్పుల మీద తప్పులు చేయడం అలవాటుగా చేసుకోకూడదు. పశ్చాత్తాపంని లోపలనే క్షమాపణ దొరుకుతుంది. అయితే ఓర్పు ఉన్న వారికి చెప్పలేనంత ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాలలో ఏవేవో కష్టాలు ఉంటూనే ఉంటాయి. దానిని బట్టి వాళ్ల స్వభావం ప్రకారం తప్పులు చేస్తూనే ఉంటారు. అయితే అలాంటి వారిని క్షమించాలనుకోవడం పెద్ద మనసే, కానీ అది ఏ ఒక్కరోజో రెండు రోజులో నేర్చుకుంటే వచ్చేది కాదు. క్రమంగా అభ్యాసం చేయాలి, అలా చేస్తూనే పోవాలి. దీనికి కావలసిందల్లా తొందరపాటుతనం వదిలివేయాలి. మనం మనస్ఫూర్తిగా ఒకటి నమ్మాలి, ఇతరుల తప్పులు మనము క్షమించగలిగితే మన తప్పులు దేవుడు క్షమించగలుగుతాడు అనే నమ్మకంతో సాధన చేయాలి. ఇలా ఎదుటివారిని వారి శారీరక మానసిక పరిస్థితులను అర్థం చేసుకొని క్షమిస్తూ ఉంటే మనలోని కోపం తగ్గి మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్షమ అనేది బలమైనదే, కానీ దీనిని పుస్తకాలలో చదివి తెలుసుకునే విషయం కాదు. రోజువారి జీవితంలో మంచి మార్గాన నడిచి జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలలోని సాధక బాధకాలను ఎదుర్కొనేందుకు ఈ క్షమను పాటించి వాటిని ఎదుర్కోవలసిందే. ఈ క్షమ గొప్ప మానవతా విలువ కలిగిన గుణం. ఈ గుణం మనకున్నప్పుడే జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందవచ్చని, దీనికి ఉదాహరణే పాండవులు కష్టాలు పడుతూనే క్షమాగుణాన్ని అలవర్చుకొని పాటించారు. మనం ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు ఈ క్షమాగుణం గురించి. పృథ్వీరాజుపై మహమ్మద్ గోరీ 17 సార్లు దండెత్తి వచ్చినాడు. చేతికి చిక్కినా అన్నిసార్లు క్షమాగుణం చేత విడిచిపెట్టినాడు. అయితే క్షమ కొంత పరిమితులకే పాటించాలి. కొందరి జీవితాలలో కష్టాలకు అంతుండదు. అప్పుడే భగవంతుని మీద విశ్వాసం ఉంచి ఆ ధైర్యంతో క్షమాగుణాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకోవాలంటే కోపతాపాలు లేకుండా జలసి లేకుండా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మరి కోపతాపాలు తగ్గించుకోవాలంటే అబద్ధాలు ఆడకుండా ఇతరులతో ప్రేమగా ఉంటూ ప్రేమగా మాట్లాడాలి. ఇతరులను తిట్టకూడదు, చాడీలు చెప్పకూడదు. ఒకవేళ నిజమే చెప్పినా మృదువుగా ఇతరుల మనసు నొప్పించకుండా మాట్లాడాలి. శాంతి కోరే ప్రతి ఒక్కరూ క్షమను పాటించాలి. అందుకే శతకాలలో ఒకటైన కుమార శతకంలో ఇలా చెప్పారు, ఓరిమి కలిగియుండిన వారలగని ప్రజ్ఞ లేని వారి ఎదరవు నారయ సత్పురుషావళికి నోరిమి ఏ భూషణంబు రోరి కుమార అని.
1: శ్రోతలు, ఇంతవరకు క్షమాపణ శ్రీమతి రంగరాజ పద్మజ గారి ప్రసంగం విన్నారు.

0: मुखान मोटिमला
1: सही बोल
0: गज्जा बबला
1: सही बोल
0: नडुवुल तामरा
1: सही बोल
0: बुरद पुल्ला
1: सही बोल
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్ LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. ముందుగా వినండి నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి చిత్రపాడిన పాట, చంద్రబోస్ గీతం, MM కీరవాణి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిన్నరాయుడు చిత్రం నుండి చిత్ర పాడిన పాట.

ఇప్పుడు వినండి త్రిశూలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట ఆత్రేయ గీతం కేవి మహదేవన్ సంగీతం.

0: సర్దుబాటయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: రుద్రవీణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఇళయరాజా సంగీతం.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: ఇప్పుడు వినండి మహారాజు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్రం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: steps as delegations meet in Switzerland. And in men's hockey, India beat Netherlands 3-2 in their last match of FIH Pro League Rotterdam leg. And with that, we end the morning news. Have a great day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: याद रखिए कि आपको अपनी तुलना किसी और से नहीं करनी है।
1: अभी आपने सुना कार्यक्रम सीमित मत रहिए, और अब इसी के साथ अपने साथी अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग, उमंग।
3: శ్రోతలింతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు సినీగీతాలు కార్యక్రమంలో ముందుగా స్వయం కృషి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పి శైలజ పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

చిత్రసీమలో తరువాతి పాట. టాప్ హీరో చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: భజ వరగమనా.
1: వందే మాతరం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, చక్రవర్తి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో ఇప్పుడు వినండి సేను వాసంతి లక్ష్మి చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ పాడిన పాట. కులశేఖర్ గీతం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలే.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
1: మరైతే సరైన నెంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు,
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఛాంపియన్ చిత్రం నుండి రామ్ మిరియాల పాడిన పాట కాసర్ల శ్యామ్ గీతానికి మిక్కిజి మేయర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి. పుష్ప చిత్రం నుండి మౌనిక యాదవ్ పాడిన పాట, చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి రాజువేడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట. మిట్టపల్లి సురేందర్ గీతానికి సురేష్ బొబ్బిలి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో ఇప్పుడు వినండి పెద్ద చిత్రం నుండి మోహిత్ చౌహాన్ పాడిన పాట బాలాజీ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి సాగర్ గీతామాధురి పాడిన పాట. భాస్కర్ భట్ల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మణశంకర వరప్రసాద్ చిత్రం నుండి భీమ్ సెస్రోలియో స్వీయ సంగీత సారథ్యంలో మధుప్రియతో కలిసి పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రభావానికి సముద్ర శక్తి కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

కతాలో స్వదేశీ యుద్ధ నౌకలు దునగిరి, సంశోధక్, అగ్రేలను జాతికి అంకితం చేసిన ఆయన రక్షణ రంగంలో కొనుగోలుదారుగా కాకుండా స్వావలంబనతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సముద్ర సామర్థ్యమే దేశాభివృద్ధి, భద్రత, శ్రేయస్సుకు బలమని స్పష్టం చేశారు. 12వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, గుర్తించిన అంశాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ఫలితాల విడుదలను సిబిఎస్ఈ ప్రారంభించింది. ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల్లో 87% కంటే ఎక్కువ ఫలితాలను విడుదల చేశారు. మిగిలిన దరఖాస్తుల ఫలితాలు కూడా త్వరలో విడతల వారీగా ప్రకటించనున్నట్టు తెలిపింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో తప్పులు చేసిన వారికి రైల్వే రక్షణ దళం భారీ జరిమానాలు విధించేలా చట్టాలను సవరించారు. జనవిశ్వాస్ పేరిట రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్రం 1989 రైల్వే చట్టంలో మార్పులు చేసింది. రాష్ట్రంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% మంది ఉన్నట్టు కేంద్ర గణాంక శాఖ 6వ ఎకనామిక్ సెన్సెస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకుందామన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 6,303 మంది సైబర్ మోసం బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రీఫండ్ చేసినట్టు తెలంగాణ పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2,232 మందికి చెందిన సుమారు 22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మందికి 6,83,00,000 రూపాయలు రికవరీ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్తో సహా 9 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల వడగాల్పులు వీచే అవకాశాలున్నట్టు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04 దాటి 40 సెకండ్లు. ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమం మీకోసం రెడీగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు మీరు వినాలి అంటే మీకు నచ్చిన పాట వివరాలతో పాటు మీ పేరును మా వాట్సాప్ నంబర్ 0402324 08 నంబర్కు మెసేజ్ చేయాలి.

0: எவர்கிரீன் ஹிட் சாங்ஸ்லோ ஹஸ்தினாபுரமுனி கன்னிகர் சத்யநாராயணேந்திரவேணி மேதாஷா நிருத்த ஸ்ரேயான்ஸ் வாரி மித்துலு அலகே ஆதிபட்ல நுஞ்சி கரடி கோபிகிருஷ்ண உமாவதி பூதன் போச்சம்பள்ளி மாதிரடி சௌரஸ் நுஞ்சி பவன ராஜு மமத பவன் கல்யாண் சிராவணி அம்ம நாகமணி இங்க வாரி மித்துலு அலகே விக்ரம் வாசுதேவ் வாசு வெஸ்ட் வெங்கடாபுரம் நுஞ்சி லக்ஷ்மி துர்கா சத்யவதி இங்க வாரி குடும்ப சபியலு ఫులాంగ్ నిజామాబాద్ నుంచి ఎంఏ వహీద్ రుమాని డాక్టర్ మొహమ్మద్ జమీర్ మొహమ్మద్ పసి జునేద్ జుబర్ ముఖరం నొమాన్ ఫర్క్వాన్ జకీర్ ఫజిల్ ఇంకా భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి మాదాసు సత్యనారాయణ కవిత వారి మిత్రుడు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామప్రసాద్ రామ్ చరణ్ తర్వాత పరమేశ్వర్ సంధ్య హర్షకుమార్ వరుణ్ వమిక నాగచరణ్ వనమాల వర్ష ఇంకా వీరు ఆత్మకూరు మండలం కొత్తగట్టు నుంచి వీరందరి కోరిక మేరకు నిన్నే ప్రేమిస్తా సినిమా నుంచి రాజచిత్ర పాడిన పాట వినిపించాం. గీతరచన ఘంటాడి కృష్ణ, సంగీతం ఎస్సి రాజ్ కుమార్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే, అది కూడా 2000 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి సూపర్ హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాస్గా తెలిపోతున్న మంచి మంచి పాటలు అడుగుతున్నారు. యాదాద్రి భువనగిరి వెలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుంచి ఇదునూరు లక్ష్మీ జంగమ్మ, నిహారిక, వినోద్ కుమార్, పూర్ణతేజ, తనుజ, శ్రీహరి, దీక్షిత్, నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరు వరంగల్ కాసిబుగ్గా నుంచి మాకోసం మంచి పాట వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఎద్దు మైలర్ నుంచి బాలకృష్ణ, సరిత, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, జీడిమెట్ల కరీముల్లా, నజరీన్, రుబీనా, ఇంకా వారి కుటుంబ సభ్యులు కాసిబుగ్గ, వరంగల్ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీక్షిత, అంజని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, ఇంకా ముసపేట, ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ వారి మిత్రులు, అలాగే ఇంకా చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి నుంచి కూడా వీరందరూ మా కోసం చక్కటి పాటను వినిపించమని అడుగుతున్నారు. వీరందరి కోసం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి శ్రేయా ఘోషల్ పాడింది, గీత రచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 2000 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ మీరు వినాలనుకుంటే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరి మాకోసం మంచి పాట వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్యాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వారు, లక్ష్మీకృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, ఇంకా చాలామంది శ్రోతలు మరి లైన్లోకి వచ్చారు. అవసలి, ఆంజనేయులు, కళావతి, రవిచంద్ర, రమేష్ చంద్ర, పవన్, తేజ, సాయి, అంకిత, మౌన, సందేశ, సాయి, సాకేత్ కూడా మాకోసం మంచి పాట వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా మరొక శ్రోత వీరు ప్రొద్దుటి నుంచి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, దాసరి రవి, రాయగిరి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు వారి కుటుంబ సభ్యులు, ఇంకా చాలామంది శ్రోతలు, బోలుకొండ సూరయ్య, కృష్ణవేణి, కేసముద్రం విలేజ్ మహబూబాబాద్ నుంచి కూడా మాకోసం ఒక మంచి పాట వినిపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇక్బాల్, విశ్వకవి, డేవిడ్ షాముల్, ల్యాముల్, వరుణ్ కుమార్, అంజన, కొండం రాజు, హైగ్రీవాచారి, ఫరూక్ నగర్ నుంచి ఒక రిక్వెస్ట్ చేశారు. మాకోసం కూడా ఒక మంచి పాట ప్లే చేయమని. జుబ్లక్పల్లి నుండి చిక్క చక్రపాణి, చందన కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. వీరు వెంగళ కుమార్, పరిపల్లి రాజలింగం నుంచి కూడా ఒక మెసేజ్ చేశారు. తప్పకుండా వెంకటేష్ నదిపేట నుంచి కూడా రిక్వెస్ట్ చేశారు. వీరందరి కోసం దూకుడు సినిమా నుంచి రాహుల్ నాంబియార్ పాడిన పాట, గీత రచన రామజోగి శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఏ కాలేజ్ లో రిక్రూటింగ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఐటీఈ బిజినెస్ స్కూల్ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాం.
0: అవునా, సూపర్.
1: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
2: ఐటీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ISET స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
3: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 2000 తర్వాత వచ్చినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ మీరు వినాలనుకుంటే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాసుగా తెలిపోతున్నాం. చాలామంది శ్రోతలు రిక్వెస్ట్ చేస్తున్నారు, తప్పకుండా ప్లే చేస్తాం. వీరు ఇక్కడ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, పెద్దాపురం నుండి తూర్పుగోదావరి జిల్లా నుంచి రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా అండి. అలాగే భవాని, పవన్, వెంకటేశ్వర, రుక్మిణి, అవధాని, ఐశ్వర్య, అర్చన, అనుష, లక్ష్మి, రాధిక, వెంకట, సృజన, తేజ, చందన నెల్లూరు నుంచి ఒక మెసేజ్ పంపించారు. బేగంపేట్ నుండి వీరు ఒక రిక్వెస్ట్ చేశారు, మరి వారి పేరు. మేడ్చల్ నుంచి అంకుషాపురం, దూర్నాల సుదర్శన్, అవిష్, విధిబాబు, ఇంకా దేవేంద్ర, చింతకిని శ్రీనివాస్, సిప్పలపల్లి శ్రీనివాస్, గంగాధర శ్రీనివాస్, మల్లేశం సాంబయ్య, ఉపేందర్, తాటిపాముల శ్రీరాములు, సుదర్శన్,

సమయ్య, స్వరూప రవీందర్ ఖ్యాతం శ్రీరాములు అంబాల హన్మకొండ జిల్లా అంబాలపల్లి నుంచి రిక్వెస్ట్ చేశారు. యశ్వంత్ లోకేష్ అఖిల చిలకలగూడ సికింద్రాబాద్ నుంచి ఒక రిక్వెస్ట్ చేశారు. హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి గ్రామం నుంచి జేరుపల్లి బుచ్చయ్య కుటుంబ సభ్యులు వీరంత కోరుతున్న పాట ఇది.

కొత్త బంగారు లోకం సినిమా కోసం కార్తిక్ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడ దగ్గర నుంచి గోన రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్త నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా ముకుందరావు, ధర్మరాజు, హరి, శ్రీను, పద్మ, లక్ష్మి, స్వరూప, లేఖశ్రీ, బాలశ్రీ, శ్రీకాకుళం గూడెం గ్రామం నుంచి వారు రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ప్లే చేస్తాం, మాకోసం ఒక మంచి పాటను వినిపించమని అడిగారు వాళ్ళు. నల్గొండ జిల్లా మోసంగి గ్రామం నుంచి సైదమ్మ, సాన్వి, ఆస్తల, ఆద్రి, శ్రీతన్, ఆయుష్, చిట్టిమల్లు, సైదులు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే అల్మాజ్గూడ నుంచి వడ్లమాని రవి కుమార్, కీర్తి, ప్రసాద్, సీతాలు, శాస్త్రి వారి కుటుంబ సభ్యులు, ఆజీజ్ భాయ్, మార్టిన్ భాయ్, షేక్ చాంద్, ఫరీక్, ఇంకా వారి మిత్రులు వీరందరి కోసం ఈ పాట

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ మనం వింటున్నాం.

0: జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, బింగి కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాహుల్ ఇంకా వారి కుటుంబ సభ్యులు మాకోసం ఒక మంచి పాట వినిపించమని రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ప్లే చేస్తాం. అలాగే వరంగల్ రూరల్ నుండి కే రాజశేఖర్ వారి మిత్రులు కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ప్లే చేస్తాం. మరొక శ్రోత కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. వారి కోసం కూడా మా ఒక చక్కటి పాటను ప్లే చేద్దాం. వీరు పెద్దంబర్పేట నుండి గుండు అమదాస్, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి వీరందరి కోసం అల వైకుంఠపురంలో సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి మంగిలి పాడింది.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్లో మాకోసం జెమినీ మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఇల్లంతకుండ మండలం గంగు మహేందర్ నాగలక్ష్మి, గన్విత, అశోక్, సమత, సాన్విక, చాణక్య, వైష్ణవి, సాయి, చరణ్, హర్షవర్ధన్. ఇది వీరు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రిక్వెస్ట్ చేశారు. అలాగే మెట్పల్ నుంచి గట్ల కవిత, భావాజ్ఞ, హర్షన్ కూడా రిక్వెస్ట్ చేశారు. మరొక శ్రోత సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌజ్ నుంచి కూడా ఒక మెసేజ్ పంపించారు. వీరు జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్ మోహన్ వారి కుటుంబ సభ్యులు. తర్వాత జగన్నాథ్ గ్యారేజ్ నుండి భూవిక చిన్నారి, ఈశ్వర్ రాఘవేందర్ భాను, గుట్టాల బేగంపేట నుంచి వీరందరి కోసం ఈ పాట.

0: सारी है।
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ మనం వింటున్నాం. చివరిగా ఆడవారి మాటలకు అర్థాల వేరులే సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ బృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం యువన్ శంకరాజ. వినిపించమని కోరుతున్నారు ఊరుగొండ సాంబయ్య, మొహమ్మద్ ఖలీల్, మొహమ్మద్ రఫీ, తిరుమలేష్, ఈర్ల వెంకట నారాయణ, కొమ్మాల గ్రామం, జాను మూవీ నుంచి వీరు ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా పూదాన్ పోచంపల్లి నుండి ఎలగందల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను వీరందరి కోసం ఈ పాట.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. 3 ఏళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోలు, ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నట్టు చెన్నైలో చెప్పారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ తెలంగాణ

0: ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 దక్కింది. విబిజీరామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ నెల 30 కల్లా కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని లోక్సభ ఇన్ఛార్జీలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్ట్ నిర్మాణం పనుల నేపథ్యంలో ఆదివారం పార్కు చుట్టూ ట్రయల్ రన్గా వన్వే విధానాన్ని అమలు చేశారు. పంజగుట్ట నాగార్జున సైకిల్ వైపు, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లేటువంటి వాహనాలను కేబీఆర్ పార్కు నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, ఫిలిం నగర్ మీదుగా చెక్పోస్ట్ వైపు మళ్లించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ జీరాఫీ దినోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీరాఫీ బన్నీకి పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేక కేక్ అందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 279 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 228 ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:03 దాటి 48 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు చలనచిత్ర మేటి నటీమణులు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. వెండితెరపై చూపు తిప్పలేని నటన ఆమె సొంతం. అభినయంతో అశేష అభిమానులు కూడగట్టుకున్న ప్రతిభ ఆమె వరం. సహజ నటనతో పాత్రలకే జీవం పోసిన మరో చరిత్ర ఆమెది. తన క్రేజ్ చూసి స్టార్ హీరోలు సైతం కుళ్ళుకున్న వైనం. హీరోను డామినేట్ చేసేంతగా పాత్రలు లీనమయ్యి మైమరపింపజేసే అద్భుత నటన. 1980వ దశకంలో స్టార్ హీరోయిన్గా విశేష గుర్తింపు. దక్షిణాదిన పలు భాషల్లో సినీ అగ్రతారగా వెలుగొందిన కథానాయిక. 500 సినిమాల ప్రస్థానం. సినీ జగత్తులో మైలురాళ్లుగా, కళాఖండాలుగా చెప్పుకునే అరుదైన రికార్డుల ఆనాటి కుర్రకారు గుండెలను పిండిన తెలుగింటి వెరిబోణి ఆవిడే. ప్రముఖ సినీ నటి సరిత. ఈరోజు గుర్తుకోసిన కార్యక్రమంలో ఆమె సినీ ప్రస్థానం, నటించిన సినిమాల్లోంచి మధుర గీతాలను విందాం.

హీరోయిన్గా సరిత అగ్రతారగా రణించడానికి ముఖ్య కారకులు లెజెండరీ డైరెక్టర్ కె బాలచంద్ర గారు. సరిత గారి తొలి చిత్రం మంచి స్థానం లేదు, అయితే దానికన్నా ముందే కె బాలచంద్ర గారు తెరకెక్కించిన సినిమా మరో చరిత్ర మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసింది. హీరో కమల్ హాసన్ సరసన సరిత జోడి చూసి అందరూ ఫిదా అయ్యారు. కె బాలచంద్ర గారు ఆ సినిమాకు తీర్చిదిద్దిన ప్రేమికురాలు పాత్రతో సరిత గారి స్టార్డమ్ అమాంతం పెరిగిపోయి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరారు. ఆ రోజులో 1978 సంచలన చిత్రంగా మరో చరిత్ర మూవీ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. సరిత తన అమోఘమైన నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు.

హీరోయిన్ అంటే ముందుగా అందం అని హాజరుల్ని చెరిపేసిన నటనాభినయ సౌందర్యవతి సరిత గారు. మరో చరిత్ర ఇండస్ట్రీ హిట్ కావడంతో సరిత గారికి తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చి తిరుగులేని కథానాయికగా నిలబెట్టాయి. మరో చరిత్ర సినిమా తర్వాత దర్శకులు కె బాలచందర్ గారు ఇది కథ కాదు సినిమా తీశారు. ఇందులో కూడా మరి సరిత గారి పాత్ర వండర్ఫుల్గా ఉంటుంది, అది కూడా హిట్. ఆ మూవీలో కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ, శరత్ బాబులకు మించి సరిత గారి నటన అందరినీ మెప్పించింది. పాటలు కూడా ఆ నిమిత్యాలే.

లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ గారు వారి యొక్క చిత్రాలు చాలా న్యాచురల్గా ఉంటాయి. పాత్రలు కూడా మన చుట్టూ ఉన్నట్లుగా ఎక్కువ మేకప్ లేకుండా సహజత్వం ఉట్టిపడేలా కనిపించేలా తీయటం ఆయన ప్రత్యేకత. ఆయన అభిరుచికి తగ్గట్టుగా సరిత గారి నటన ఉండడంతో చాలా సినిమాలకు సరిత గారిని కథానాయికగా తీసుకున్నారు. అది ఆమె ప్రతిభకు నిదర్శనం. అదే సంవత్సరం అంటే 1979లోనే వీరిద్దరి కాంబోలో మరో చిత్రం గుప్పెడు మనసు మూవీ విడుదలైంది. ఈ మూవీ కూడా విజయం సాధించింది. అలా సరిత గారి కెరీర్ ఆరంభంలోనే వరుస హిట్లు వచ్చాయి. హ్యాట్రిక్స్ హీరోయిన్గా జైత్రయాత్ర సాగించారు. తనదైన మార్కుతో దూసుకెళ్లారు హిట్ చిత్రాల పరంగా.

వరుస తెలుగు చిత్రాలతో భారీ విజయాలు, అగ్రశ్రేణి కథానాయికగా వెలిగినప్పటికీ సరిత గారికి తెలుగు ప్రేక్షకుల కంటే తమిళ ప్రేక్షకులే నటన పరంగా బ్రహ్మరథం పట్టారు. తన డీ గ్లామర్ రోల్తో అదరగొట్టారు. తమిళులు తన నటనతో ఓన్ చేసుకున్నారు. 1980 దశకంలో తమిళంలో వచ్చిన సరిత గారి సినిమాలన్నీ అఖండ విజయం సాధించి ఉత్తమ నటిగా చాలాసార్లు సంవత్సరం తర్వాత సంవత్సరం అలా తమిళం, కన్నడ, మలయాళ చాలా సినిమాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత కూడా, అంటే రాష్ట్ర ఆయా రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాల చేత కూడా ఉత్తమ నటిగా, మరి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న గొప్ప నటీమణి సరిత గారు.

చాలా వైవిధ్యమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా సర్తిగా నిలిచారు. పాత్రలకి ఇవన్నీ తెచ్చారు. ఎలాంటి భావోద్వేగనైనా అలవకగా పలికించే సుభాష్ అనేలా ప్రాణం పోశారు పాత్రలకు. స్త్రీ ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పే చిత్రంగా టైటిల్ రోల్లో వచ్చిన చిత్రం కోకిలమ్మ. కె బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన మరో ఆనిమత్యం. ఈ మూవీలో అన్నీ తానే నటించి బల అనిపించుకున్నారు సరిత గారు. వినికిడి లోపం ఉన్న పాత్రలు సరిత గారు జీవించి అందరి హృదయాలను కొల్లగొట్టారు. ఈ మూవీలో సరిత గారి ఉత్తమ నటనకు గాను స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకున్నారు. కె బాలచంద్ర గారికి ఉత్తమ చిత్రానువాద రచయితలుగా మరి నంది బహుమతి అందుకున్నారు. అప్పట్లో కోకిలమ్మ చిత్రం మ్యూజికల్ హిట్గా నిలిచింది. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం, ఆత్రేయ గారి పాటలు మెస్మరైజ్ చేశాయి.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం పెట్టిన కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో చలనచిత్ర మేటి నటి సరిత గారి జీవిత విశేషాలు, ఆమె నటించిన చిత్రాల నుంచి మంచి మంచి పాటలు వింటున్నాం. ఆమెపై చిత్రీకరించుకున్నప్పటికీ కూడా ఆమె నటించిన సినిమాల నుంచి ఆనిముత్యం లాంటి పాటలు విని మనం ఎంజాయ్ చేస్తున్నాం. 1980 నుంచి 1985 సంవత్సరాలు సరిత గారు సంవత్సరానికి 10కి తగ్గకుండా కథానాయికగా విజయవంతమైన చిత్రాలతో ఆబాలగోపాలను అందుకున్నారు. తన నటన చూసి ప్రతి సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరారు. తెలుగు హీరోయిన్గా తక్కువ సినిమాలు చేసినప్పటికీ అవన్నీ కూడా అపురూప చిత్రాలుగా నిలిచిపోయాయి. విజయ, ఆడళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, అత్తగారి పెత్తనం, కలహాల కాపురం, చందమామ, తోడునీడ, అమ్మకావలి, ప్రేమసాగరం వంటి చాలా చిత్రాలలో చిన్న హీరోలతో సంబంధం లేకుండా పెద్ద హిట్లు సాధించినటువంటి ఘనత సరిత గారికి దక్కింది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నాం. ఈరోజు చలనచిత్ర మేటి నటి సరిత గారి జీవిత విశేషాలు, ఆమె నటించిన సినిమాల నుంచి ఆనిమత్యం లాంటి పాటలు వింటున్నాం. సరిత గారు కళ్ళతో మాయ చేస్తారు, నటనతో మంత్రం వేస్తారు, కొన్ని పాత్రల్లో మాత్రం కైపెక్కించేస్తారు. ఏ పాత్రనైనా ఒప్పుకొని నటనపరంగా పంట పండిస్తారు. చిలిపి, వయ్యారం, ఒగరుపోతుతనం, శృంగార భావాలు, మత్తుగొలిపే చూపులు ఆమెకే సొంతం. చూస్తున్న ప్రేక్షకులు అలా సీట్లకి పరిమితమై కథలో లీనమయ్యారు. ఆమె సినిమాలు చూసి తొలికోడి కూసింది సినిమాలు సరిత గారు గుడ్డి అమ్మాయిగా వర్ణించలేనంతగా సూపర్గా నటించి తానేంటో సవాల్ విసిరారు.

సరిత గారు బహుముఖ ప్రజ్ఞావంతురాలు. డబ్బింగ్ కళాకారిణిగా టాప్ హీరోయిన్స్ అప్పట్లో అంటే నిన్న మొన్నటి వరకు జైత్రయాత్రను కొనసాగించినటువంటి సక్సెస్ అయినటువంటి హీరోయిన్స్ అందరూ కూడా ఆమె తన గాత్రను అందించారు. విజయశాంతి, నగ్మ, టబు, సుస్మితా సేన్, రమకృష్ణ సౌందర్య వంటి వారికి గాత్రాన్ని అందించి ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా అమ్మూరు మావి చిగురు, మా ఆయన బంగారం, అంతఃపురం చిత్రాలకు నంది బహుమతులు అందుకున్నారు సరిత గారు.

అతి కొద్ది సమయంలోనే ది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా పీక్ స్టేజ్ని చేరిన అతి కొద్ది నటీమణుల్లో సరిత గారు ఒకరు. ప్రయోగాత్మక చిత్రాలలో తనదైన నటనతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు, హిస్టరీ క్రియేట్ చేసుకున్నారు. సినీ ప్రపంచంలో ఎంత సక్సెస్ చూశారో జీవితంలో అన్ని ఒడిదుడుకులను చూశారు. అయినా దేనికి భయపడకుండా కెరీర్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పాత్ర ఏదైనా సరే, ఏ తీగ పువ్వు ఈ సినీ ప్రపంచంలోకి వచ్చి మనందరికీ సినీ పరిమళాలను విదజల్లారు. నటన పరంగా మనకు ఆ మాధుర్యాన్ని అందించారు. స్క్రీన్పై చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేని నటనతో అందరిని మెస్మరైజ్ చేశారు.

అదృష్టం కలిసి రావాలి అంటారు. కానీ అన్నీ కలిసి వచ్చినా సినిమాలు హిట్ కావు. ఎంత అద్భుతంగా నటించినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉంటాయి. కానీ సరిత గారి విషయంలో మాత్రం టాలెంట్తో పాటు తనకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు కూడా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్ గారికి ఏం కావాలో ఆ నటనను చూపించి ఆ పాత్రలకు న్యాయం చేసేవారు. ఆ పాత్రలో లేనిపోయి అందరినీ మెప్పించారు, గుండెల్లో నిలిచిపోయారు. అందుకని ఆమె చేసినటువంటి ప్రతి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆమె డామినేషన్ చూసి సీన్స్ కట్ చేయమని అనేవారట హీరోస్. కానీ ఆమె నటనకున్న స్ట్రెంగ్త్ను బట్టి అలాగే ఉంచేవారట డైరెక్టర్స్. మేము సినిమానైనా మార్చుకుంటాము, లేకపోతే ఇంకేదైనా కంటెంట్ అయినా మారుస్తాం, కానీ ఆమె సీన్స్ కట్ చేసే విషయమే లేదు, హీరోనైనా మారుస్తాం కానీ ఆమె సన్నివేశాలు మాత్రం తీయము అని కరాఖండిగా చెప్పేవాళ్ళట. అంత బ్యూటిఫుల్ వండర్ఫుల్ యాక్టింగ్ ఆమె సొంతం. చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా విజయం వైపే ఉంటుంది. ఆమె చేసిన ప్రతి సినిమా దేనికి అది సాటిగా నిలవడంతో ఆమె తిరుగులేని కథానాయికగా అగ్రపథాన నిలిచారు. అందరి హృదయాలను కొల్లగొట్టారు. తనకంటూ ఒక హిస్టరీని, తనకంటూ ఒక పేజీని, ఒక బంగారు పేజీని క్రియేట్ చేసుకున్నారు. మరి ఆయనకు ఆమె యొక్క టాలెంట్ని గుర్తించి ఆమెను శిఖరాగ్రహం నిలబెట్టినటువంటి డైరెక్టర్, ఆమెకి ఇష్టమైనటువంటి డైరెక్టర్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ కే బాలచంద్ర గారు ఆమెకు గాడ్ ఫాదర్. ఆయన తీసినటువంటి ప్రతి సినిమాలో తననే కథానాయికగా తీసుకొని గోల్డెన్ హీరోయిన్గా పేరు సంపాదించేలా చేశారు. వారిద్దరు కాంబోలో వచ్చినటువంటి దాదాపు అన్ని సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్ మ్యూవీ మ్యూజికల్ హిట్స్గా అజరామరంగా నిలిచిపోయాయి.

ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మేటి నటి సరిత గారి జీవిత విశేషాలు విన్నారు కదా. మీ అశోక్. మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో. సమయం 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 12:05 దాటి 49 సెకండ్లు అవుతుంది. కొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం విప్ భారతి. ఇప్పుడు విందాం చైతన్య స్ఫూర్తి. మనిషికి ప్రాణవాయువు ఆక్సిజన్, అది లేకపోతే ఏ ప్రాణి లేదు. మనిషి బ్రతుకుకు మూలమైన ఆ ఆక్సిజన్ ప్రసాదించేవి మొక్కలు, చెట్లు, వృక్షాలు. వాటిని కాపాడుకుని సంరక్షించుకోవాలి. పర్యావరణంతో పాటు మరి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అంటే వాటన్నిటిని కాపాడుకునే బాధ్యత మనందరిది. అవి చేసే పాత్రను ఎవరు కూడా నిర్వర్తించలేరు. అది మనకిచ్చేటువంటి బహుమానం, ఎప్పటికీ నిలిచిపోయే, ఎప్పుడూ ఇస్తూనే ఉండేటువంటి జీవశక్తి అది.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట రచ్చ సినిమా నుంచి దీపు గీతామాధురి పాడిన పాట అది. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మరి ఒక ముఖ్యమైనటువంటి రోజు, అది కూడా మనకు ప్రాణవాయువుని ప్రసాదించే మొక్కలు, తర్వాత అడవులలో పెరిగేటువంటి చెట్లు, వృక్షాలు, వాటికి సంబంధించినటువంటి ఒక టాపిక్ తీసుకున్న పర్యావరణంలో వీటి పాత్ర ఎవరు కూడా నిర్వర్తించలేరు. నిజమే కదా, ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే ఈ భూమి మీద అసలు ప్రాణులే బ్రతకవు. మొత్తం ఈ భూమి మీద అవసరమయ్యే ఆక్సిజన్ ముఖ్యంగా వర్షారణ్యాల ద్వారానే అందుతుంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఈ మొక్కలే లేకపోతే ఈ భూమి మీద ఇలాంటి మొక్క జాతికి సంబంధించినటువంటి ఆ ప్రాణులు లేకపోతే, ఆ జీవమే లేకపోతే మనం నిజంగా ఏమైపోయేవాళ్ళము? అంటే మనిషి ఉనికి అనేది లేకుండా పోయేది, ప్రాణులు బ్రతికేవి కాదు. అంటే వేరే గ్రహాల మీద ఏదైతే లేదో, ఏదైతే మన భూగ్రహం మీద ఒక అదృష్టమో లేకపోతే ఈ భూగ్రహం యొక్క గొప్పతనమో తెలియదు, కానీ వేరే దాని మీద లేనటువంటిది మన భూగ్రహం మీద ఉంది. మరి అలాంటప్పుడు ఈ మొక్కలకు సంబంధించి, ఈ చెట్లకు సంబంధించి, ఈ అరణ్యాలకు సంబంధించి, అడవులకు సంబంధించినటువంటి వాటిపైన మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, వాటిని కాపాడుకోవాలి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా, అంటే ఆక్సిజన్ ముఖ్యంగా మరి వర్షారణ్యాల ద్వారానే జరుగుతుంది కాబట్టి వర్షారణ్యాలపై అవగాహన కోసం, అంటే ఈ అరణ్యాలు, మరి అరణ్యం అంటే అడవి కదా తెలుసు, సో మరి వర్షాలకు ఆధారమయ్యేటువంటి అరణ్యాలు అన్నమాట. నిజంగా ఈ మొక్కలు లేకపోతే మనకు వర్షాలు పడవు, తెలుసు అందరికీ, కానీ మరి వాటిని కాపాడుకోవాలి కదా, మన ప్రాణవాయు ఇస్తుంది కదా. మరి వాటిని కాపాడుకోవాలంటే వాటి ఆవశ్యకతను ప్రతిసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ మానవాళికి తెలియడం కోసం ప్రతి సంవత్సరం జూన్ 22న ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. ఈ సందర్భంగా మరి ఈరోజు జూన్ 22 కాబట్టి మనం కూడా ఆ విషయాన్ని కాస్త మనం బాధ్యతగా, సామాజిక స్పృహతో మనం ఆలోచించి ఆక్సిజన్ మనకు ప్రసాదించేటువంటి ఆ మొక్కలను కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇది ఒక యజ్ఞంగా, ఒక బాధ్యతగా చేయాల్సినటువంటి అంశం. ఇదే అంశం గురించి మరింత సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి.

కెమెరామెన్ గంగాతు రాంబాబు సినిమా కోసం నరేంద్ర గీత మాధురి పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు వర్షారణ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. అయితే మరి వర్షారణ్యాల వల్ల మనకు జరిగే లాభం ఏంటి, అవి మనకి ఏమిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ మరి వాటిని మానవ తప్పిదంగా చేస్తూ ఉన్నాం, వాటిని అంతరించిపోయేలా చేస్తున్నాం. మరి అంతరించిపోకుండా ఉండేందుకు మనం చాలా చర్యలు చేపట్టాలి, మనవంతు బాధ్యత కూడా చేయాలి. వర్షారణ్యాలు కేవలం ఆక్సిజన్ ఇవ్వటమే కాదు, భూమి మీద నివసించే మొత్తం జంతు వృక్షజాలలో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే జీవిస్తున్నాయి. అలాగే గ్లోబల్ వార్మింగ్ను కూడా తగ్గించడంలో, మరి వాతావరణంలో అధిక కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకోవడంలో కూడా ఈ అరణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయనేది జగమరినటువంటి సత్యం. అది శాస్త్రవేత్తలు తెలుస్తున్నటువంటి విషయం. నిజంగా ఈ పర్యావరణంలో ఈ ఆక్సిజన్ పాత్ర మనకు కనుక సమర్థవంతంగా ఉండకపోతే మనం ఏమయ్యే వాళ్ళము, మనకి ఎలాంటి రోగాలు వచ్చేవి, ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేది ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. మరి ఇదే అంశం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం, వింటూ ఉండండి.

మరీ ముఖ్యంగా మానవ సమాజానికి దూరంగా అడవుల్లో బ్రతికే ఆదివాసులకు ఈ వర్షారణ్యాలే జనవాసాలు, జీవనోపాధి కూడా. వాటి ద్వారానే వారికి ఆహారం అందేది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది మనుషులు ఈ వర్షారణ్యాలపైన ఆధారపడి జీవిస్తున్నారంటే మరి నమ్మలేని నిజం. ఆహారం, మౌలిక ఔషధాలు అంటే మూలిక ఔషధాలు, తర్వాత కలప, ఇలా రకరకాల జీవనోపాధి మార్గాలు ఆ అడవుల్లో జీవించే వారికి ఈ అరణ్యాల మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ ఒక్క కారణం వల్లనే కాదు వీటిని రక్షించుకోవాలి అనుకోవడం. అది మానవ సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, దాని ఆవశ్యకత ఏంటి, తర్వాత అది భావి తరాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, ఒకవేళ ఇవి కనుక కొంచెం తగ్గిపోతే అనేది ఇక్కడ చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకే

ప్రతి సంవత్సరం జూన్ 22న వర్షారణ్య అవగాహన సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట, నిర్వహిస్తూ ఉన్నారు. వీటి యొక్క అవగాహన, వీటి యొక్క ఆవశ్యకత, వాటిని కాపాడుకోవాలి, ఎలా అంతరించిపోతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, రానున్న రోజులు వీటి పర్సంటేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత విస్తరించి ఉన్నాయి, ఎలా తగ్గిపోతూ ఉన్నాయి, నదులు తర్వాత వర్షాలు ఉప్పొంగుతున్నటువంటి జీవజలాలు ఇవన్నీ కూడా వీటి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఎలా ఉన్నాయి అనేది వీటి ద్వారా వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కి వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతుంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్

స్టేట్స్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీతా పురోగతిని రాష్ట్రపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్ట్రపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీతా కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ

మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్ధరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీతా కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెగ్తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24-25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో క్యాప్ వెర్డే, ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్, బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జి మ్యాచ్ గోల్స్ ఏమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 నుండి 4 ఉండగా సౌదీ అరేబియా 1 కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ

0: శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభమన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో 2వ మ్యాచ్, జూలై 19 లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం లేటెస్ట్ హిట్ సాంగ్స్.

0: ఛాంపియన్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట విన్నారు. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీ జే మేయర్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పనులే కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుక్లే, చిన్నగా రాసుకో.

కార్యక్రమంలో మీరు విన్న పాట రాజు విడిసి రాంబాయి సినిమా కోసం అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పళ్ళెం పాడిన పాట విన్నారు. గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలే.

0: కార్యక్రమంలో మీరు విన్న అప్పట వినరోభాగ్యం విష్ణుకథ సినిమా నుంచి చైతన్ భరద్వాజ్ పాడింది.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

మిరాయి సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం గౌరహరి. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1 గంట దాటింది.

పెద్ది సినిమా నుంచి రక్షిత సురేష్ పాడిన పాట విన్నారు. గీత రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్. లేటెస్ట్ సూపర్ హిట్స్ సాంగ్స్లో చివరిగా విందాం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. దేశ సమగ్రత రక్షణకు సంబంధించిన అంశమైనందువల్ల రాష్ట ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డిఆర్డీఓ డిఆర్డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో కీలకమైన ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోల్, ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నామని చెన్నైలో చెప్పారు. ఆ దిశగా దేశంలో పలు చోట్ల గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పనున్నామన్నారు. 2 రోజుల క్రితం ఒడిశాలో కోల్ ఇండియా సంస్థ సహకారంతో కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీకి భూమి పూజలు జరిగాయని మంత్రి చెప్పారు. దీనికి కొనసాగింపుగానే 46,000 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులతో 50 కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాలపై ఆధారపడటం వల్ల సరఫరా తగ్గినప్పుడల్లా దేశంలో పెట్రోల్ ఎరువుల కొరత ఏర్పడుతోందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. 2029లోగా పెట్రోల్ ఎరువుల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న

ఇసుక లారీ కొన్న ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రచార గోడపత్రికను గాంధీభవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీ మల్లు రవిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు 2026 దక్కింది. న్యూఢిల్లీలో వికసిత్ భారత్ కోసం నియంత్రణ చట్టం అనే అంశంపై నిర్వహించిన 108వ స్కాచ్ సదస్సులో టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నాణ్యమైన డిజిటల్ సేవలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని టీ ఫైబర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గృహాలు, ప్రభుత్వ సంస్థలకు టీ ఫైబర్ సేవలను ప్రాధాన్యత క్రమంలో విస్తరించాలని సంస్థ ఎండీకి మంత్రి సూచించారు. రాష్ట్రంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% మంది ఉన్నట్లు కేంద్ర గణాంకాల శాఖ 6వ ఎకనామిక్ సెన్సస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఉపాధి తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. గ్రామాల్లోనూ పలు సంస్థల దుకాణాలు, చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్ల వంటి వ్యవసాయేతర విభాగాల్లోకి వస్తున్నాయని తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ చెప్పారు. హన్వాడ మండలం వెంకటమ్మకుంట తండాలో మహాత్మాగాంధీ నరేగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యేక లోకదాల ద్వారా 6303 మంది సైబర్ మోసాల బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్ చేసినట్లు తెలంగాణ పోలీసులు చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2232 మందికి చెందిన సుమారు 22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మందికి 6 కోట్ల 83 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు రికవరీలో అగ్రస్థానంలో నిలిచాయని చెప్పారు. బీబీజీ రామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త చట్టం ప్రభావాలను సమీక్షించారు. 60 రోజుల ఉపాధి విరామం అమలు సాధ్యం కాదని, రాష్ట్రాలపై 40% నిధుల భారం మోపడం సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో T20 క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాల వారీగా క్రీడాకారులను ఎంపిక చేసి యువతలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 21 రోజుల T20 టోర్నమెంట్కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పట్టి విక్రమార్క తెలియజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 279 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 228 మంది ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 331 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది త్రీ వీలర్ ఆటో డ్రైవర్లు, 46 మంది ఫోర్ వీలర్ కార్ డ్రైవర్లు, 2 ఇతర వాహనదారులు పట్టుబడ్డారు. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవం.

జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు ప్రోత్సహించడానికి ఈరోజు జరుపుకుంటారు. భూమిపైన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలోనూ, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని నిర్ధారించడంలో రెయిన్ ఫారెస్టులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ రెయిన్ ఫారెస్టుల నుంచే అందుతుంది. భూపాలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదం ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.2 పథకం కింద 56 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 18 కోట్ల రూపాయలతో 1,020 మీటర్ల పొడవైన రోప్వే ఏర్పాటు చేసి గంటకు 250 నుంచి 300 మంది ప్రయాణికులు ప్రయాణించే సౌకర్యం కల్పిస్తారు. మరో 39 కోట్ల రూపాయలతో రహదారులు, పార్కింగ్, ఈ వాహనాలు, కెఫ్టేరియా, వ్యూయింగ్ గ్యాలరీ, టాయిలెట్లు, ఇంటర్ప్రిటేషన్ సెంటర్, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ చేపడతారు. కాగా భువనగిరి కోట అభివృద్ధి పనులను ఈరోజు పరిశీలించిన మంత్రి పల్లి కృష్ణారావు పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2 అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాల్లో పోటీ చేసే వారి ఖర్చు ఎంత పెరుగుతుందో అవినీతి కూడా అంతే స్థాయిలో పెరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మహబూబాబాద్, నాగర్ కర్నూలు మొదలైన జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పలు చోట్ల వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. 3 ఏళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 53 సెకండ్లు. ఇప్పుడు షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. షో టైం కార్యక్రమంలో మరి ఎప్పటిలాగే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే. అలా ఆర్డర్గా మీరు సమాధానం పంపితే చదవటానికి సులభంగా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాం. ప్రశ్న వచ్చేస్తుంది తాజాగా. 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను సాధించిన సంస్థ ఏది? ప్రశ్న మరొకసారి తాజాగా. 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ ఏది? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు ముందుగా ఎవరెవరైతే పంపుతారో వారి పేర్లు మాత్రమే చదివే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పేర్లు పంపే ప్రయత్నం చేయకండి దయచేసి. నాగవల్లి సినిమా నుంచి పాట.
1: సూర్య తేజో విరాజా జయము పలికి జనత
2: చంద్రముఖి

చంద్రముఖి గిరని కిరకిరని తిరిగిని ధరణి నిన్ను చూసి తరుణి గజదామిని నిజవామిని.

0: चंद्रमुखी।
1: కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, తాజాగా 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ ఏది అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానం చాలామంది శ్రోతలు అయితే మరి చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేశారు. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు సుష్మిత ప్లేస్ హొన్నాజీపేట నుంచి రైట్ ఆన్ సార్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, కాళ్ళ శ్రీనివాస్ కోదాడ, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్ చారి, ఉప్పల్ శ్రీకాంత్ శ్రీతేజ, వీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ అండి. షొడవరపు నాగేశ్వర గీతనగర్ హైదరాబాద్ నుండి, సేరే బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి.

పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, బోధన పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ ఇంకా మిత్రుడు, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి వీరు బాలకృష్ణ నర్సంపేట నుండి, అప్పలరాజు పెడ నుండి, నక్క వేణు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, శ్రీవత్స కోణాపూర్ గణేష్ రాజు వారి కుటుంబ సభ్యులు, హర్షిత ఆదిలాబాద్ రామ్నగర్ నుండి, నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, బ్రహ్మయ్య కర్నూలు జిల్లా నుండి, పీర్జాద్గూడ శ్రీనివాస్, రాజ్కాంత్ రామంతపూర్ హైదరాబాద్ నుండి, సుశీల్ స్రవంతి ఫ్రమ్ చింతల్ హైదరాబాద్ నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, వీరంతా కూడా ఇన్ టైంలో సంబోధన పంపారు. తాజాగా 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ పేరు అక్షర యోగ కేంద్రం బెంగళూరులో ఉంది. ఇది మనం వింటున్నాం షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 04023240845 నెంబర్కు వాట్సాప్ చేయండి. పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే మీ ఉత్సాహాన్ని, మీ ప్రోత్సాహాన్ని, మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని అర్థం చేసుకునే మనసు మాకుంది. కాకపోతే ఇంకా కొంత వాళ్ళు ఎవరైతే పంపలేదో, ఆన్సర్ తెలిసి కూడా పంపలేదో, మరి అలాంటి వాళ్ళు ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. మరో ప్రశ్న వచ్చేస్తుంది, పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు? పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట ముద్దుల ప్రియుడు సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది.

0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324028 వంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాస్గా తేలిపోతున్నాం. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు అని చెప్పేసి మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం పంపిన వాళ్ళు పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. పావని బడుగు రైట్ ఆన్సర్, కంగ్రాట్స్ అండి. తర్వాత మదీస్ సేరి బాలాజీ సావిత్రి కుమార్ నిర్మల్ జిల్లా నుండి, ఆర్మూర్ నుంచి ఎం రాధ, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, వీరు డాక్టర్ వి శ్రీపతి బాబు బెంగళూరు నుండి, దోమకొండ విజయ్ కుమార్ మన్ టెక్డి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, కొత్తపల్లి భూమన్న ఆదిలాబాద్ సౌత్ నుండి, బుజ్జి హుడా కాలనీ హైదరాబాద్ నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, కన్యగారి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుంచి రేఖ నాయక్, శిల్ప ప్రసాద్ పద్మావతి రైట్ ఆన్సర్ ఇచ్చారు, సీతాదేవిక సత్యవోలు ఫ్రమ్ ఏఎస్ర నగర్, వీరు ఎన్ శ్రీనివాస్ ఇంద్ర లక్ష్మీనగర్, సుశీల్ శ్రవంతి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీళ్ళు మాత్రమే ఇన్ టైంలో మరి ఆన్సర్ చేశారు. వీళ్ళు కాకుండా ఇంతకుముందు పంపిన వాళ్ళు కొంతమంది రైట్ ఆన్సర్ చేశారు. పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు, దాని ఆన్సర్ ఏంటంటే సార్ ఆర్థర్ జీ టాన్స్లే వీరన్నమాట. సో ఈ ఆన్సర్ పంపిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్ కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది? ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324028 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం చెప్పినప్పుడు మరి వినాలి కదా, ఎందుకంటే ఆన్సర్ తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇలాంటివి ఏమి మాత్రం టైప్ చేయకుండా, ఎందుకంటే ఈజీగా ఒకటి అందరి పేర్లు చదవడానికి అవకాశం ఉంటుంది. మరి పాట వచ్చేస్తుంది ఘరానా మొగుడు సినిమా నుంచి.
1: పండు పండు పండు ఎర్ర పండు.

మనం వింటున్నాం షో టైం. షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది ఆన్సర్స్ పంపించారు. అయితే రిపీటెడ్ లిజనర్స్ కాకుండా కొంతమంది రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు ద్రోణం రాజు, సూర్యశ్రీ, మహాలక్ష్మి, కౌకూరు నుంచి, కడప నుంచి దస్తగిరి సంధ్య, రాజు అల్లాపురం నుంచి, విజయభాస్కర్ సంధ్య, మలక్పేట్ అక్బర్ బాగ్ నుంచి, ఆత్మకూరు ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, ఇంకా చాలామంది శ్రోతలు కూడా ఇచ్చారు. వీరు లక్ష్మి ఫ్రమ్ హొనాయిజీపేట నుంచి కూడా రైట్ ఆన్సర్, హనుమాన్ టెక్కడి హైదరాబాద్ నుంచి కూడా వీరు దోమకొండ విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ ఇచ్చారు. కీసర మండలం గౌతమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ వారి కుటుంబ సభ్యులు, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో సరైన సమాధానం కాంగో కిన్స్కా అంటారు, ఉగాండా మధ్యలో ఉందన్నమాట. సో ఇది సరైన సమాధానం, ఆల్బర్ట్ సరస్సు అక్కడ ఉంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, 1984 పుస్తక రచయిత ఎవరు? 1984 పుస్తక రచయిత ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తెలిపోతున్న పాట వచ్చేస్తుంది, అల్లరి అల్లుడు సినిమా నుంచి ఉషారైన పాట.

ప్రశ్న 1984 పుస్తక రచయిత ఎవరు అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేశారు. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. లక్ష్మీ, శశాంక, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సమన్విత, మహాద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాట్స్ అండి. ఆర్మూర్ నుంచి రాధ, నార్కట్పల్లి మండలం అజయ్ కుమార్, అనిల్ కుమార్, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, దమ్మోజు వెంకటమ్మ, వెంకటాచారి, వరలక్ష్మి, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు, చిత్రియాల గ్రామం నుండి, తర్వాత ఓల్డ్ సిటీ శివగంగ నగర్ నుంచి ధనరాజ్ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాట్స్ అండి. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, వీరు నంద్యాల జిల్లా నుండి ఆళ్లగడ్డ పాలెం పోలయ్య, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, బోధన పోచంపల్లి ఎలగందల మార్కండే లక్ష్మి, కొత్తపల్లి భూమన్న, సరస్వతి నగర్, ఆదిలాబాద్ సౌత్ నుండి, రాజు అల్లాపూర్ నుంచి, భాస్కర్ పెడన నుండి, మేర సాయులు నిర్మల్ జిల్లా నుండి, పెడన నుంచి అప్పలరాజు, హనుమాన్ టెకిడి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం, నారాయణ స్వామి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరంతా కూడా హొన్నాజీపేట నుండి నిజామాబాద్ జిల్లా నుంచి రాజు, చిలకమ ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి, అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్, విజయ్, భాస్కర్, సంధ్య, ఆదిత్య, ఓం ప్రభాకర్, అంబిక, ఉన్నాటి, ఉద్భవ్, పావని, వేణు, మాలక్పేట, అక్బర్ భాగ్, హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, ఫిర్జాద్గూడ నుంచి శ్రీనివాస్, కీసర మండలం గోదుమకొండ గ్రామం నుంచి బండి కృష్ణ కావడ్, సుప్రియ తుకారాం గేట్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి వీరు సరైన సమాధానం పంపించారు. పాట ఆగిపోయేలోపు ఇన్ టైంలో మరి ఆన్సర్ ఏంటి అంటే 1984 పుస్తక రచయిత జార్జ్ ఆర్వెల్ ఇతనన్నమాట. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, ఇది చివరిది. తాజ్మహల్ ప్రధాన శిల్పి ఎవరు? తాజ్మహల్ ప్రధాన శిల్పి ఎవరు? షోటైం కార్యక్రమంలో చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా కొత్త కొత్త శ్రోతలు కూడా వచ్చేసి మరి ఆన్సర్ చేస్తున్నారు. నిజంగా వారందరికీ థ్యాంక్స్. ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెబుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్ పాట వచ్చేస్తుంది. ఇది మాయలోడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన హుషారైన గీతం.

0: షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, తాజ్ మహల్ ప్రధాన శిల్పి ఎవరు అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా పాట ఎండింగ్ అయ్యేలోపు పంపించిన వారు, కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు నిర్మల్ జిల్లా ఎడ్ బేడ్ నుంచి మేరా సాయిలు, వారి పైడిపాటి నాగభూషణం రావు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి కూడా ఆన్సర్ చేశారు. తర్వాత నంద్యాల జిల్లా పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత నల్గొండ జిల్లా చెన్నపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణమ్మ, ఆర్మూర్ నుంచి రాధాస్వామి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, ప్రగతినగర్ హైదరాబాద్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి ఇంక వారి మిత్రులు, కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి సేరే బాలాజీ, చోడవరపు సాయి మన్విత గీతనగర్ హైదరాబాద్ నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, రాజు అల్లాపురం నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భాస్కర్ పెడన నుండి, నార్కట్పల్లి మండలం నుండి అజయ్ కుమార్ అనిల్ కుమార్, కడప పొదుటూరు నుంచి దస్తగిరి సంధ్య, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, హొన్నాజీపేట నిజామాబాద్ జిల్లా నుంచి ప్రియాంక లహురి, ఉప్పల్ నుంచి శ్రీతేజ, పెడ నుంచి అప్పలరాజు, కొత్తపల్లి భూమన్న సరస్వతి నగర్ ఆదిలాబాద్ సౌత్ నుండి, ప్రేమనాథ్ కళావతి ఆర్మూర్ నుండి, నార్కట్పల్లి మండలం ఎమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణస్వామి, జిబ్బలక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, నర్సంపేట నుంచి బాలకృష్ణ వరంగల్ జిల్లా, శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. సుకన్య ఇందిరా లక్ష్మీ నగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. వీరందరికీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్స్. మరి సరైన సమాధానం తాజ్ మహల్ ప్రధాన శిల్పి ఉస్తాద్ అహ్మద్ లహరి వీరన్నమాట. సో మరి ఎంతోమంది మహాకట్టడం గురించి, అద్భుతమైనటువంటి కట్టడం గురించి ఎంతోమంది కార్మికులు పనిచేసినప్పటికీ ఒక ప్రధాన శిల్పి అనేవాళ్ళు ఉంటారు కదా, ఆయన కింద అందరు పనిచేస్తూ ఉంటారనమాట, ఆయన డైరెక్షన్లో అలా మరి ప్రధాన శిల్పి ఆయన. సో ఇది ఇవాళ షో టైం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ బాగా అలరించిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 50 సెకండ్లు. ఇప్పుడు శక్తిశీలి. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఒక మంచి కంటెంట్, సక్సెస్ఫుల్ ఉమెన్. షో యొక్క ముఖ్య ఉద్దేశం ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా సాధించాలి, విభిన్న రంగాల్లో మహిళలు ఎలా ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహిస్తున్నారు, వారిని చూసి మిగతా వాళ్ళు స్ఫూర్తిగా ఎలా తీసుకుంటున్నారు అనే ఒక ఇతివృత్తంతో ఈ కార్యక్రమం అనేది కంటిన్యూ అవుతుంది. మహిళలు తాము అనుకున్నది ఏదైనా చేయగలరు అనడానికి ఈమె సజీవ సాక్ష్యం అన్నమాట. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా గొప్ప విజయాలు సాధిస్తున్న ఈ ప్రతిభావంతమైన మహిళ ఎందరికో స్ఫూర్తి. ఆమె కీర్తి ప్రతిష్టలు, విశేష గుర్తింపు నేడు ప్రపంచవ్యాప్తంగా రికార్డులోకి చేరింది. రాబోయే తరాల మహిళలు ఈమె పని, దక్షత, సామర్థ్యాలు అలాగే విజయాలు, నేర్పరితనం ఎంతో ప్రేరణగా నిలుస్తాయి. ఇంతకీ ఆమె ఎవరు, సాధించిన ఘనత ఏంటి, మనం మార్గదర్శకురాలిగా తీసుకోవటానికి మరి ఆమె విజయం పరంపర ఎలాంటిది, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో. వింటూ ఉండండి.

కార్యక్రమంలో మీరు విన్నపాట ఆ రోజే సినిమా కోసం నవీన్ పాడింది. గీత రచన తైదాల బాబు, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. మనం శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. ఒక మహిళ పారిశ్రామికవేత్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె ఎవరో కాదు, రాధిక అగర్వాల్. పరిచయమే అక్కర్లేని నేటి యువ మహిళా పారిశ్రామికవేత్త. ఇంటర్నెట్ మార్కెట్ ప్లేస్ షాప్ క్లూస్ సహ వ్యవస్థాపకురాలు. సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసి అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్లో పీజీ చేశారన్నమాట. ఇలా మరి విద్యార్హతల దృష్ట్యా అందరూ చేసేవే ఉన్నత చదువులు, అందరూ చదువుకుంటారు, చదువుకున్న తర్వాత ఏదో ఒక రంగంలో స్థిరపడతారు, ఉద్యోగం చేయటం లేదంటే ఏదో ఒక కంపెనీ నడపటం అనేది చేస్తూ ఉంటారు. అంటే నా మట్టుకి ఇలా ఉంటే చాలు అనుకుంటారు. కానీ రాధిక అగర్వాల్ మాత్రం అందరికీ భిన్నంగా తాను కేంద్రంగా ఉండి 10 మందికి ఎలా ఉపాధి చూపాలనే ఆలోచనలతో ఎంటర్ప్రీన్యూర్గా తొలి అడుగు వేశారన్నమాట. నిరంతర కృషితో ఏకంగా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యూనికార్న్ క్లబ్లో మరి ఆమె మొదటి భారతీయురాలుగా రికార్డులు నెలకొల్పారన్నమాట. అంత ఘనత సాధించినటువంటి భారతీయ మహిళగా ఆమె రికార్డులోకి ఎక్కారు. సో ఇలా మరి అలా రికార్డులోకి ఎక్కడమే కాకుండా ఆమెను చూసి ఎంతోమంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు, స్ఫూర్తిగా తీసుకొని. మరి అంత గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుని మరి మనం కూడా స్ఫూర్తి పొందాలి. మహిళలు ఏదైనా చేయగలరు, ఎంత ఎత్తుకైనా ఎదగగలరు, ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళగలరు అని చెప్పడానికి, రంగం ఏదైనా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గంతో వెళ్తారు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మరింత సమాచారం ఉంది చెప్తే వింటూ ఉండండి. వివిధ భారతి FM 102.8 MHz పాట వచ్చేస్తుంది.

మీరు విన్న ఆ పాట ఇట్లు నీ వెన్నెల సినిమా కోసం కార్తీక్ స్వర్ణలతో పాడింది. గీత రచన రాజ్ కుమార్, సంగీతం సుందర్ జేఏ. మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో రాధిక అగర్వాల్, సీఈఓ ఆఫ్ సిలికాన్ వ్యాలీ మార్కెట్ ప్లేస్. ఆమె గురించి మాట్లాడుకుంటాం. సక్సెస్ స్టోరీ, ప్రపంచం గర్వించదగ్గ వ్యాపారవేత్తగా రాణించడానికి తనకు ప్రేరణ ఎవరో తెలుసా? తన తండ్రి. రాధిక తండ్రి భారత సైన్యంలో పనిచేసేవారు, తల్లి డైటిషియన్. 1992 రాధిక తండ్రి ఒక హెల్త్ క్లబ్ను ఏర్పాటు చేయాలనే కోరిక ఉందట. అలా ఆ టైంలో మరి కొంత మేరకైనా ఆరోగ్యపరంగా ఇతరులకు సహాయం చేయాలనే తన తండ్రి సంకల్పంతో ఆమె దృష్టి వ్యాపారం వైపు మళ్ళిందన్నమాట. అలా 1997 చండీగఢ్లో ఆమె సొంతంగా అడ్వర్టైజింగ్ సంస్థను స్థాపించి బిజినెస్ రంగంలోకి దిగి అంచెలంచెలుగా ఎదిగారు. 2011 సిలికాన్ వ్యాలీలో స్థాపించిన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ షాప్ క్లూస్ సహ వ్యవస్థాపకురాలుగా చేరారన్నమాట. అలా చేరినటువంటి వాళ్ళలో మరి మనం చెప్పుకున్నాం కదా, ఇంటర్నెట్ ఫౌండేషన్ అండ్ యూనికార్న్ క్లబ్లో చేరినటువంటి మొదటి భారతీయురాలుగా రికార్డు నెలకొల్పారు. అంత గొప్ప మహిళ అనమాట. సో ఆమె చూసి, ఆమె అడుగుజాడలు, ఆమె మార్గదర్శనంలో చేస్తున్నటువంటి పని, సాధిస్తున్న విషయాలను చూసి చాలామంది వాళ్ళు వీళ్ళు అనే కాదు, స్త్రీ పురుషులనే కాదు, ఎవరైనా సరే మంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం స్ఫూర్తిగా తీసుకుంటాము. వాళ్ళలాగా మనం కూడా కొన్ని శిఖరాలను అధిరోహించాలి, మనం కూడా కొన్ని లక్ష్యాలను, కొన్ని గమ్యాలను చేరాలి అని ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తూ ఉంటారనమాట. అలా 10 మందికి దారి చూపే విధంగా, 10 మందికి వెలుగురేగలు పంచే విధంగా చేసినటువంటి ఆమె తీరు నిజంగా, అందుకే మరి అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు, ఆమె వార్తలు నిలిచారు. ప్రభావవంతమైన శక్తి మహిళగా ఎదిగారనమాట, ఆ జాబితాలో చేరారు. మరింత సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను, వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి. కొత్త కథ సినిమా నుంచి హరిహరన్ పాడిన పాటను మీరు వింటున్నారు.

మన వింటున్నాం శక్తి శీల కార్యక్రమం. ప్రముఖ పారిశ్రామికవేత్త రాధిక అగర్వాల్ సక్సెస్ స్టోరీని మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యాపార రంగంలో అడుగుపెట్టిన 5 సంవత్సరాల్లోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించి వార్తల్లో నిలిచి తన శక్తి సామర్థ్యాలను సాధిస్తున్న విజయాలకు గాను మరి 2016లో అవుట్లుక్ బిజినెస్ అవార్డ్స్ అందుకున్నారు రాధిక అగర్వాల్ గారు. అదే సంవత్సరం ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ అందుకున్నారు. అలాగే సీఎంఓ ఆసి అవార్డ్స్తో మరి ఘనంగా వార్తలు నిలిచారు. 2016లో ఉత్తమ ఆదర్శ మహిళగా మెరిసి ఎందుకు ప్రేరణగా నిలిచారు. అలా అవార్డ్స్ అనే అవార్డ్స్ కోసమే పనిచేస్తున్నట్లుగా కాకుండా తను ఎంచుకున్నటువంటి రంగంలో చిత్తశుద్ధితో చాలా స్ట్రాంగ్గా పక్కా ప్రణాళికతో వెళ్ళి బిజినెస్ని లాభాల బాటలు పయనించేలా చేయటము అనేది ఆమెకు వెనుక పెట్టినటువంటి విద్యగా మనం తెలుసుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మరి భారత సైన్యంలో తన తండ్రి పనిచేస్తారు కాబట్టి ఆ అంకిత భావం, ఆ పట్టుదల, ఆ తర్వాత కృషి, నిరంతర శ్రమ, సాధన, మార్కెట్ ఒడిదుడుకులా ఉన్నాయి. ఇదంతా మార్కెట్ సరళిని పరిశీలించేటువంటి నేర్పరితనం ఆమెకు వచ్చిందనమాట. సో అందువల్ల మరి గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదగటానికి అవకాశం దక్కింది. మరింత సమాచారం విందాం, వింటూ ఉండండి. మీరు వింటున్న పాట డి సినిమా కోసం చక్రి సుధా పాడింది.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: శక్తిశీలి కార్యక్రమంలో రాధిక అగర్వాల్ జీవిత విశేషాలు, సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాధిక అగర్వాల్ ఉన్నత చదువులు అమెరికాలో పూర్తి చేశారు. అక్కడ మార్కెట్ సరళిని, వినియోగదారుల అభిరుచులను తెలుసుకున్నారు, బాగా అనుభవాన్ని గడించారు. దాంతో మరి తను ఎంచుకున్న సెక్టార్లో అనూహ్య విజయాలు మరి సొంతం చేసుకోవడానికి అక్కడ లభించినటువంటి అనుభవం కూడా దానికి తోడైంది. యుఎస్ ఈ కామర్స్ జీవనశైలి, ఫ్యాషన్, రిటైల్ వంటి విభిన్న రంగాల్లో విశేషమైనటువంటి అనుభవం సంపాదించి మరి ఆ అనుభవాన్ని తన పరిశ్రమలోకి ఏ విధంగా తీసుకొచ్చారు, ఎలా ఆ కంపెనీని విజయ బాటలో నడిపించారనేది ఆమె సాధించినటువంటి విషయం అన్నమాట. సో ఒక మహిళగా తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, తను ఎంచుకున్నటువంటి ఒక మార్గం అనేది, ఆ మార్గంలో మళ్ళీ సక్సెస్ఫుల్గా రాణించడం అనేది చాలా గొప్ప విషయం. మరి అంతగా గొప్ప పారిశ్రామికవేత్త ఒక కంపెనీకి సీఈఓగా ఉండి ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయడం అనేది నిజంగా ఆమెకి చెల్లింది.

0: మీరు విన్న పాట డాన్ సినిమా నుంచి విశ్వ సుచిత్ర పాడింది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆదర్శంగా నిలుస్తూ ప్రభావవంతమైన శక్తి మహిళ లిస్టులో ఆమె పేరు ఉండటం కూడా అరుదైన విషయం అన్నమాట. ఇలా భారతీయ మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే మరి గొప్పగా రాణిస్తున్నటువంటి ఈ విషయం చాలా మనం చెప్పుకోవడం కూడా, ఇలాంటి వాళ్ళ చరిత్రలు చదవటం కూడా ఎంతో ప్రేరణగా ఉంటుందన్నమాట. భావితరాల వాళ్లకు ఇలాంటి మహిళలు చేస్తున్నటువంటి సాహసాల మహిళలు సాధిస్తున్నటువంటి విజయాలను మనము చెబుతూ వెళ్తే వాళ్ళకు విద్యార్థి దశలోనే వాళ్లలో ఒక రకమైనటువంటి నేర్చుకోవాలి, ఒక సృజనాత్మకత వాళ్లలో ఏర్పడుతుంది, ఊహాత్మక శక్తి ఏర్పడుతుంది. మనం కూడా ఇలా చేయాలని చెప్పేసి చిన్నతనంలోనే గొప్ప లక్ష్యాలను మనం నిర్దేశించడం వాళ్ళు అవుతుందన్నమాట. సో వాళ్ళకి వాళ్ళ పట్ల ఒక హీరోయిజము ఒక హీరోయినిజం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి లీడర్షిప్ ఉంటే మనం అనుకున్న రంగంలో ఏ విధంగా రాణిస్తాము, ఎలా కమాండ్ చేయవచ్చు, ఎలా స్కిల్స్ని ఎలా డెవలప్ చేయవచ్చు అనేది ఇలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ చరిత్రలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అది మన ముందున్న వాళ్ళకి, మనకంటే చిన్న వాళ్ళకి, విద్యార్థులకి, తర్వాత యువకులకు ఇలాంటి విషయాలు చెప్తే ఒక కంపెనీ స్థాపించడానికి ఏముండాలి, ఎలా దాన్ని రన్ చేయాలి అనే విషయము మనకు ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రల ద్వారా తెలుస్తూ ఉంటుంది. సక్సెస్ స్టోరీలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది, మనలో కూడా ఒక కొత్త ఆలోచన జనిస్తూ ఉంటుంది, ఒక థాట్ వచ్చేస్తుంది, ఒక ఊహాశక్తికి పదును పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఒక క్రియేటివిటీ థాట్స్ మనలో మెదులుతూ ఉంటాయి. సో మరి అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనమాట. మహిళలు సాధిస్తున్నటువంటి విజయాలు మహిళలకు ఎంతో ప్రోత్సాహకంగా అందించేటువంటి షో ఇది. మరి ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి FM వివిధ భారతి 102.8 MHz.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం శక్తిశీలి రాధిక అగర్వాల్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్నారు. మార్కెట్ ప్లేస్ సిలికాన్ వ్యాలీ ఈ కంపెనీకి ప్రస్తుతం చాలా యాక్టివ్గా ఎంతోమందికి

మీరు విన్న సెంటిమెంట్ పాట వీరభద్ర మూవీ నుంచి, గానం మల్లికార్జున వర్ధిని. శక్తిశీలి కార్యక్రమంలో రాధిక అగర్వాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆమెకున్నటువంటి ఆత్మవిశ్వాసం అంత ఇంత కాదు. ఆమె మాటల్లో ఒకసారి వెనక చూస్తే విజయాల కంటే వైఫల్యాలు ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. అది గెలుచుకుంటే ఖచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం, వారి నమ్మకాన్ని పొందడం ద్వారానే పెద్ద విజయాన్ని సాధించగలిగాం అంటారు రాధిక అగర్వాల్. అలా ఆమె ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం విశ్లేషించుకోవాలి అంటారు వారు. మనం ఉత్సాహంగా ఉండటం మాత్రమే సరిపోదు, బరిలోకి దిగే ముందు మనం ఏంటి అని తెలుసుకోవాలి, మన శక్తి సామర్థ్యాలు ఏంటి అని తెలుసుకోవాలి, ఎంతోమందితో మాట్లాడాలి, అంటే మనకి ఎంత సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి, వాటిని ఎదుర్కోవడానికి మనకు కావలసిన స్కిల్స్ ఏంటి, ఒకదానికి జవాబు చెప్పే ముందు మనం దానికి వెనకాల ఎంత విషయాన్ని రాబట్టుకోవాలి, ఎన్ని విషయాలను చదవాలి, ఇవన్నీ సిద్ధమై కదలాలి, అప్పుడు అడుగు వేయాలి, అప్పుడు మనకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది అనే నమ్మకం ఆమెలో ఉంది. అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఆమెలో ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే ఆమె సక్సెస్ఫుల్ ఉమెన్గా రాణించారు. ఎంతోమందికి ఆమె దగ్గర ఆమెను చూసి ప్రేరణగా పొంది వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తున్న వారు కోకొల్లరు అన్నమాట. సో ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3:43 ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మళ్లీ తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. స్టే ట్యూన్డ్.

0: ആകാശവാണി വിവിധ ഭാരതി.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట 20వ శతాబ్దం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన జొన్న విత్తుల గీతం, సంగీతం జేవి రాఘవులు.

కార్యక్రమంలో తర్వాత అల్లరి ప్రీడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అన్న చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన జాలాది రాజారావు గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అశోక చక్రవర్తి చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి పాడిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఆహా,
1: ఒక్కరికే వందనము.
0: ఊర్మిళ, ఏమిటిది?
1: పల్లవి.
0: పల్లవా, అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
0: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
0: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
0: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

కార్యక్రమంలో తర్వాత ఏప్రిల్ 1 విడుదల ఈ చిత్రంలో నాగూర్బాబు చిత్ర పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బృందావనం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వెన్నెల కంటి గీతం, సంగీతం మాధవ పెద్ది సురేష్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చైతన్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత గాంధీవం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర శ్రీకుమార్ పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇంద్రా చిత్రంలో హరిహరన్ శంకర్ మహాదేవన్ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

వెంకటరెడ్డి ప్రకటించారు. విశేష జనసంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు, సినీ నటుడు చిరంజీవిని కలిశారు. న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆదిలాబాద్లో రాబోయే భారత వైమానిక దళ విమానాశ్రయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను బదిలీ చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి భూసేకరణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విమానయాన సంస్థల నుండి అంతర్జాతీయంగా ఆసక్తి వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సివిల్ ఏవియేషన్, మిలిటరీ టెర్మినల్స్తో పాటు కార్గో, మెయింటెనెన్స్, రిపేర్, హ్యాంగర్ సౌకర్యాలను కూడా చేర్చాలని అభ్యర్థించారు. వీటితో పాటు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో డిఆర్డీఓ ప్రాజెక్టుకు వేగంగా ఆమోదం తెలపాలని కూడా రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ను కోరారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన భూమి పూజ, ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్ధిని కాపాడే సైనికులుగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. దళాల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, చారిత్రాత్మక సంక్షేమ చర్యలను మంత్రి ప్రకటించారు. వేలాది మంది సిబ్బంది వారి కుటుంబాల మానసిక క్షేమాన్ని నిర్ధారించడానికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సీఐఎస్ఎఫ్ ప్రాజెక్టు మన్ను ఆయన అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర డ్యాంలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉన్నత నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ నీటి హక్కులను కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ అంతర్రాష్ట్ర బోర్డుల ముందు తెలంగాణ వాదనను గట్టిగా వినిపించాలని మంత్రి అధికారులను కోరారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఖమ్మం జిల్లాలోని చింతకాని బహిరంగ సభలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఒకే క్లిక్తో డబ్బులు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు. 2 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యే ఈ సమావేశాన్ని నిర్వహించడానికి 6 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను, ప్రజా ఆదరణను ఈ సభ వేదికగా చాటి చెబుతుందని మంత్రి తెలియజేశారు. వర్షాకాలంలో వరద నష్టాలను తగ్గించడానికి, రవాణా మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో జారీ చేసిన ఈ నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ సిబ్బంది జూన్ నుంచి అక్టోబర్ వరకు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు అత్యవసర యంత్రాలను ముందే సిద్దం చేసుకోవాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించాలని, భారీ వర్షాల కోసం రెడ్ అలర్ట్ల స్థాయిల వరకు కలర్ కోడెడ్ రెయిన్ఫాల్ అలర్ట్ సిస్టమ్ను ఉపయోగిస్తూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి భువనగిరి కోట పర్యాటక అభివృద్ది పనులను పరిశీలించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రోప్వే, హోటల్ వసతుల నిర్మాణ పనులను సమీక్షించారు. అక్టోబర్ 2 నాటికి 56.81 కోట్ల రూపాయల విలువైన స్వదేశ్ దర్శన్ 2.0 ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు యాదాద్రి, భువనగిరి, కొలనుపాకలను హెరిటేజ్ టూరిజం సర్క్యూట్కు అనుసంధానం చేయడం ప్రభుత్వ యోచన అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలిశారు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గురించి ఆయన చిరంజీవికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సమావేశం జరిగింది. వరంగల్లో జరిగిన ప్రత్యేక సవరణ అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో కాంగ్రెస్

0: నాయకులు బూత్ స్థాయి ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం తీరును విమర్శించిన ఆయన ఇతర రాష్ట్రాలలో భారీగా ఓట్ల తొలగింపును ఉదాహరణగా చూపుతూ ఈసీఐ బీజేపీ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. క్రీడాకారులు దృఢ సంకల్పంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చెన్నారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు క్రీడారంగాన్ని అభివృద్ది చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడల కోసం 570 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మీరందరూ మనసులో ఒక దృఢ సంకల్పం తీసుకోవాలని, నేను కూడా ఎందుకు ఒలింపిక్ స్పోర్ట్స్ లో గేమ్స్ లో ఆడొద్దు పార్టిసిపేట్ కావద్దు అనేటువంటి సంకల్పం మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ఆట అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ఆ ఆటపైనే కాన్సన్ట్రేట్ చేసి మనం అందులో జాతీయ స్థాయి కాదు ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి.
0: సీజ్ చేసిన హార్వెస్టర్ను టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భూపాలపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మరణం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాజకీయ విమర్శలను తోసిపుచ్చిన ప్రభాకర్, వెంకన్న కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఉద్యోగమిచ్చి ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రవాణా భద్రతా నియమాలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. హనుమకొండలో ఈరోజు జరిగిన బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని ఏజెంట్లను కోరారు. ప్రతిపక్షాల వైపు మొగ్గుచూపే ఓటర్లను, ముఖ్యంగా వెనకబడిన వర్గాల ఓట్లను గుర్తించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం ప్రక్రియ అత్యంత పారదర్శకత్వంగా నిర్వహించడానికి మెదక్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎస్ఐఆర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లతో పాటు అక్రమ వలసదారులను కూడా జాబితా నుంచి తొలగిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
2: మేడం జిల్లాలో ఎస్ఐఆర్ 24 జూన్ నుంచి 24 జూలై వరకు ప్రతి ఇంటికి వచ్చినాక బిఏలో ఎమిగ్రేషన్ ఫామ్ ఇస్తారు. సెకండ్ విజిట్ లో నింపిన ఫామ్ కలెక్ట్ చేస్తారు. ఎక్కడైనా మిస్ అయినా థర్డ్ విజిట్ లో వాళ్ళకి కూడా కవర్ చేస్తారు. జైబీ ఉన్న ఓటర్స్ కి మనం మ్యాపింగ్ చేసి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఏమైనా డూప్లికేషన్ అవుతున్నాయి అది కూడా మనకి డిటెక్ట్ అవుతాయి.
0: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన తీవ్రమైన సంక్షోభాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్ర కోటాల ఆధారంగా పంట కొనుగోళ్లను పరిమితం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఖండించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 29,350 కోట్ల రైతు భరోసా నిధులను రైతులకు అందజేయలేదని అన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఫెన్సింగ్, అంతర్రాష్ట ప్రకటనల కోసం 100 కోట్ల నిధులను ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 6:30 జానపద సంగీతం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆకుకూరల సాగులో అనుభవాల గురించి

నుంచి హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళిగారితోటి పరిచయం, వేరుశెనగ మరియు బొబ్బరి సాగుల అనుభవాల గురించి హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితోటి పరిచయాలు ప్రసారమవుతాయి. ఈ పరిచయం చేస్తున్నారు పంకజ్ మోహన్. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 మనోరంజని శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 News@9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది, 10:00 మధుర గీతాలు అలనాటి ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:00 జిల్లా సమాచార లేఖ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన ఊబకాయం సమస్య కారణాలు నివారణ గురించి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సిహెచ్ కరుణాకర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:00 శాస్త్రీయ సంగీతం. 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ప్రాజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:20 సమాచార దర్శిని. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 7:40 వికసిత భారత్. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటలు ప్రసారమవుతాయి. 9:00 న్యూస్ 8:09. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 మధుర గీతాలు అలనాటి ఆ పాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారాలలోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని ఈనాటి కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి

0: కాలేజ్కి వెళ్తున్నారు
1: సార్. ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకి వెళ్తున్నాం.
2: అవునా, సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో హర్షం రాధా బృందం పాడిన జానపద గేయాలు వింటారు.

కొత్త సీరే కట్టుకొని కొడుకు రంగన్ని ఎత్తుకొని కొత్త సీరే కట్టుకొని కొడుకు రంగన్ని ఎత్తుకొని కొత్త కొండకు నేనే పోతెను నిలవంక రాజగండ జిలకల నేనే కడితెను.

0: కొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త సీరెగట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త కొండకు నేనే పోతెను, నిలవంక రాజగండ జిలకల నేనే కడితెను.
1: కొత్త సీర కట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త సీర కట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త కొండకు నేనే పోతిని, నిలవంక రాజగండ జిలకల నేనే కడితిని.
0: సీకాటింట్లో సిక్కుదీసి పనిమాటింట్లో కొప్పు పెట్టి, సీకాటింట్లో సిక్కుదీసి పనిమాటింట్లో కొప్పు పెట్టి కొప్పు పెట్టి

0: సాయను.
1: కొత్త సీర కట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త కొండకు నేనే పోతెను, నిలవంక రాజగండ సిలకల నేనే.

0: కదరా గాలి మొయలయ్య
1: గాలి గాలి గాలి గాలి ఓరి మొయ్య.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
3: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
2: అవునా? సూపర్.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
3: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
2: అవునా? సూపర్.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

0: ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో హర్షం రాధా బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: సత్యభామూడు పాయల ఉట్టి మీదను మేనత్త కొడుక ముచ్చటాడు కుంట పోదాము మేనత్త కొడుక
1: గంగ వచ్చి తుంగమునిగే గంగ వచ్చి తుంగమునిగే ఎట్లా పోదాం సత్యభామ మూడు పాయల ఉట్టి మీదను మేనత్త కొడుక ముచ్చటాడు కుంట పోదాము మేనత్త కొడుక
0: దున్న పోతల నగడి గట్టి దున్న పోతల నగడి గట్టి దుక్కి దున్నా నువ్వే పోతే మొట్టు దాకి నగలిరిగేరా మేనత్త కొడుక మోకమ్మ.

0: నేనే పోతే సన్నదాసుల వానే గురిసేరా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేను, మేనత్త కొడుక
1: సన్నజీరే కట్టుకొని సన్నజీరే కట్టుకొని జొన్నరిల్లా, నేనే పోతే సన్నదాసుల వాన గురిసేనా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేనా, మేనత్త కొడుక
0: సన్నజీరే కట్టుకొని సన్నజీరే కట్టుకొని జొన్నరిల్లా, నేనే పోతే సన్నదాసుల వాన గురిసేరా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేను, మేనత్త కొడుక
1: సన్నజీరే కట్టుకొని సన్నజీరే కట్టుకొని జొన్నరిల్లా, నేనే పోతే సన్నదాసుల వాన గురిసేరా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేనా, మేనత్త కొడుక
0: గురి ఎవన్నే.

0: బిడ్డ
1: దొడ్డు దోతలు కట్టుకొని దొడ్డు దోతలు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ దొరవారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక
0: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ రాజుగారి అల్లుడందురు మేనత్త కొడుక రాజుగారి అల్లుడందురు మేనత్త కొడుక
1: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక
0: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక
1: సన్నదోతి కట్టుకొని సన్నదోతి కట్టుకొని సంధి వెళ్ళి నువ్వే రంగ సందమామూలనుకుంటిని మేనత్త కొడుక సందమామూలనుకుంటిని మేనత్త కొడుక
0: సన్నదోతి కట్టుకొని సన్నదోతి కట్టుకొని సంధి వెళ్ళి నువ్వే రంగ సందమామూలనుకుంటిని మేనత్త కొడుక సందమామూలనుకుంటిని మేనత్త కొడుక
1: అవి కొన్ని రాజునాలు ఇవి కొన్ని రాజునాలు తేలుకొండి తెల్ల జొన్నాలు మేనత్త కొడుక ఇద్దరికి

0: రాజనాలు తేలుకోండి తెల్ల జొన్నాలు.
1: మీరు ఇంతవరకు అర్షం రాధా బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్లో సీనియర్ లెక్చరర్లు లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సీనియర్ లెక్చరర్ 23, లెక్చరర్ 16, లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ 2, ఉర్దూ మీడియం లెక్చరర్ 4, ఇంగ్లీష్ లెక్చరర్

0: మూడు తెలుగు లెక్చరర్ 8, ఉర్దూ లెక్చరర్ 1, మ్యాథ్స్ లెక్చరర్ 3, సైన్స్ లెక్చరర్ 3, సోషల్ స్టడీస్ లెక్చరర్ 3, సైకాలజీ లెక్చరర్ 3, ఈ విధంగా వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 86 ఖాళీలు. సీనియర్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఎంఈడి పూర్తి చేసి ఉండాలి. లెక్చరర్ పోస్టులకు కూడా సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడి అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థుల దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 29, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2026 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. చివరిగా ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజు, ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ sbi.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 8, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 419 స్టాఫ్ నర్సు ఖాళీలను, 24 ఫార్మసిస్టు, 86 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ లేదా జీఎన్ఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీఎన్ఎంసీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగానికి అభ్యర్థులు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు జనవరి 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 30, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల

లోతున్న భద్రతా నష్టాల పాత్రపై చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూప్లు సమాచారం, సమాచార మార్పిడి, సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026లో 4వసారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతుంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజాకేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత్ అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఇరాన్ SNSC రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ ఘదీర్ నిజామిపూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరుపక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్ధికి CISF సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో CISF నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధారించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న CISF ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ CAPF ద్వారా నగదురహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు CAPF సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా CISF బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టర్మినల్ బిల్డింగ్తో పాటు కార్గో, MRO, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థులు ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని యానిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూమ్లు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల్లో పర్యటన మధ్యలో రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఆయన స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారి

0: 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రెషియ ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా సుమారు 850,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటనే వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. FIH ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బోయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. FIH ప్రో లీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2తో విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఈనాటి కార్యక్రమంలో ఆకుకూరల సాగులో అనుభవాల గురించి హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళిగారితోటి పరిచయం, వేరుశెనగ మరియు బొబ్బర సాగులో అనుభవాల గురించి హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితోటి పరిచయం వింటారు. ముందుగా ఆకుకూరల సాగులో అనుభవాలు ఈ అంశం గురించి హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి

0: ఈ గ్రామ రైతు పడాల మురళి గారితోటి పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు పులుమాటి పంకజ్ మోహన్.
1: నమస్కారం, పడాల మురళి గారు. మీరు బట్టుపల్లి గ్రామంలో ఆకురాలు సాగు చేస్తా ఉన్నారు కదా, ఎంతకాలం నుండి ఆకురాలు సాగు చేస్తా ఉన్నారు?
2: గత 40 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్.
1: 40 సంవత్సరాలు ఆకురాలు సాగు చేస్తున్నారు అంటే దాదాపు మీ నాన్న మీ తాతల గారి నుండి కూడా ఉందన్నట్టు? దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు మీరు?
2: వాళ్ళు అలానే కొనసాగిస్తున్నారు.
1: అంటే ఏ ఆకుకూరలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు మీరు?
2: ఆకుకూరలు, పాలకూర, గోంగూర, గంగబైలుకూర, తోటకూర, కలగూర, చుక్కకూర,
1: ఇన్ని రకాల ఆకుకూరలు సాగు. అంటే ఇన్ని రకాలు చేయాలంటే వీటికి సమయం ఉంటుందా, లేకుంటే అన్ని ఒకటేసారి చేసుకుంటారా?
2: స్టెప్ బై స్టెప్. ఒక 5 గుంటలు గోంగూర, ఒక 3 గుంటలు తోటకూర, ఒక 4 గుంటలు పాలకూర, ఒక 2 గుంటలు పుదీనా, అట్లా స్టెప్ బై స్టెప్.
1: అంటే ఏ నెలలో ఏ ఆకుకూర సాగు చేస్తూ ఉంటారు ఎక్కువగా? దాన్ని బట్టి
2: వర్షాకాలంలో గోంగూర ఉన్ను, బెండకాయ, మామూలుగా వర్షాలు తక్కువ ఉన్నట్టయితే పాలకూర, తోటకూర వస్తుంది. బాగా వర్షాలు కనుక ఉన్నట్టయితే ఒక గోంగూరే దక్కుతుంది. మిగతా డిసెంబర్ నవంబర్లో అన్ని ఆకుకూరలు, అప్పటి నుండి మళ్ళీ జూన్ వరకు అన్ని ఆకుకూరలు పండిస్తాం. ఆకుకూరలు మన ఎరువు, పశువుల ఎరువులతోనే పంట పండిస్తాం. తక్కువ మందులు చల్లుతాము, ఎక్కువ ఆవు పేడ, ఈ గొర్రెలది మేకలది అవే ఎక్కువతోనే పండిస్తాం.
1: అంటే ఇప్పుడు ఆకుకూరలు దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు?
2: దుక్కిని ఒక కోత కోసిన తర్వాత దాన్ని దున్ని ఒక 15 రోజులు 20 రోజులు ఎండబెడతాం. ఎండబెట్టి మళ్ళీ ఒక తడిపి మళ్ళీ దున్నుతాం. గడ్డి కానీ మళ్ళీ ఏదైనా ఉంటే మంచి మన కుంకుమలాగా అయినట్టు అవుతుంది. మళ్ళీ దాన్ని అప్పుడు మళ్ళీ మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకు మళ్ళీ మొలకలు అలుకుంటాం.
1: అంటే పశువుల పంటలు ఎప్పుడు వాడుతూ ఉంటారు ఎక్కువగా మీరు?
2: పంటకు వాడతాం.
1: పంటకు వేస్తా,
2: పంటకు వేస్తాం. ఇప్పుడు ఇది పంట తీసేసినాం, అగో మళ్ళీ వేసినాం,
1: ఎరువులు
2: ఆవు పెంట, బర్రెలది, కూరలది వేసినాం, మళ్ళీ దీన్ని కలిగా దున్నుతాం, మళ్ళీ ఒక వాటర్ పెడతాం. అగో అది కూడా అంతే, ఇగో ఇది కూడా అంతే. దానికి ఎరువు చూపెడతా. ఇట్లా దున్ని కలిగా దున్నా, ఇట్లా కలిగా దున్నే వరకు పవ్వు పడతలేదు.
1: అంటే పశువుల పెంటలు వాడుకొని మంచిగా పొడి పొడిగా దున్నుకుంటారు.
2: మందులు ఎక్కువ వాడము, తక్కువ వాడతాము.
1: పశువుల పెంటలు ఎక్కువ వాడతాము,
2: ఎక్కువ వాడతాము. మామూలుగా డిఏపి ఉన్ను, ఒక యూరియా, ఒక మామూలుగా ఒక 1-2 కేజీలు వాడతాము. ఇక పై మందులు కొట్టాం. ఏనాడు అగ్గి తెగులకు కానీ, అది రెప్పల పురుగు కానీ, పచ్చ పురుగులు కానీ, పురుగులు అనేటివి లేవు,
1: రావు మీకు,
2: రావు.
1: పశువుల పెంటలు వాడి జాగ్రత్త చేసుకుంటారు,
2: రావు. మళ్ళీ అందులో ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం, ఇట్లా మన పిట్టలు కూడా ఉంటాయి, వాళ్ళతో అంటే అవి పిట్టలు ఏమన్నా పురుగు ఆడినో ఇన్నో ఉంటే తింటాయి, వెళ్ళిపోతాయి.
1: అంటే ఇప్పుడు మీరు ఇన్ని రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు, మీకు ఏది ఆదాయాన్ని మంచిగా ఇస్తుంది, ఏది లాభదాయకం రైతులకు?
2: అంటే సీజన్ బట్టి దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటాం. సీజన్ బట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్లో చుక్కకూర బాగుంది, పాలకూర బాగున్నది మార్కెట్లో. అట్లా వర్షాకాలం మన చలికాలంలో గోంగూర డిమాండ్ ఉంటుంది. చలికాలం అంటే దాన్ని దినాన్ని బట్టి మేము పండిస్తాం.
1: అంటే డిమాండ్ని బట్టి మీరు పండిస్తాం, ఇప్పుడు ఏది ఎక్కువ అమ్ముడిపోతుందో ఆ సీజన్ బట్టి మీరు కూరగాయలు సాగు చేస్తూ ఉంటారు.
2: పబ్లిక్కు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని బట్టి పండిస్తాం.
1: ఇప్పుడు పాలకూర వేశారు కదా ఇక్కడ,
2: పాలకూర
1: అదే పాలకూర ఎప్పుడు వేశారు మీరు ఇది?
2: 2 నెలలు అవుతుంది.
1: 2 నెలలు,
2: నెలకు కోతకు వస్తుంది.
1: నెల తర్వాత కోతకు వస్తుంది.
2: నెల తర్వాతనే కోతకు వస్తుంది. అంటే గింజలు అలిగిన తర్వాత నెలకు కోతకు వస్తుంది. ఇదంతా 20, ఇదంతా 20. ఏదైనా ఏ ఆకుకూరలైనా నెల నెల మొలక అలికిన గింజలు అలికిన కంచెని నెల తర్వాత మనకు తిండికి ఆహారం అందుతుంది.
1: అందుతుంది.
2: కూరగాయలు అయితే 2 నెలలు, కూరగాయలు అయితే 2 నెలలు.
1: అంటే పాలకూర వేసిన నెల తర్వాత ఎన్ని కోతలు తీస్తారు, అట్లా ఎన్ని రోజులకు ఒకసారి కోస్తా ఉంటారు దాన్ని?
2: అంటే మనము మన అవసరాలను బట్టి అది 4 కోతలు రావచ్చు, 3 కోతలు రావచ్చు, 5 కోతలు రావచ్చు. మెయింటెనెన్స్ బట్టి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టయితే 5 కోతలు కోయవచ్చు.
1: కోసినప్పుడు ఎంత వస్తుంది అండి మీకు?

0: ఒక కోతకు ఒక 2,000-3,000 వస్తుంది ఒక కోతకు. ఒక 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది, లాభం వచ్చేసి 4,000 లాభం వస్తుంది. మన ఖర్చులు అన్ని తీసేస్తే ఒక 2,000 మిగులుతాయి మన కష్టార్థము.
1: ఎన్ని గుంటలు అది? ఎంత?
0: అది ఒక 4 గుంటలు ఉంటుంది.
1: 4 గుంటల పోసిన,
0: 4 గుంటలలో పోసిన ఒక కోతకు 2,000-3,000 మిగులుతాయి. అట్లా 4 కోతలు అంటే 4 x 12,000 అట్లా ఒక 2-3 నెలల వస్తుంది. అది ఒకటే కాదు, చుక్క కూర ఇంత, తోటకూర ఇంత, గోంగూర ఇంత, గంగబైల కూర ఇంత. ఇప్పుడు సీజన్ గంగబైల కూర,
1: ఇప్పుడు సీజన్ గంగాల కూర,
0: గంగబైల కూర సీజన్, గోంగూర సీజన్.
1: అంటే ఇప్పుడు రేట్ మంచిగా ఉంటుందా వాటికి? డిమాండ్ బాగుంటుందా?
0: డిమాండ్ ఏమున్నది కదా, సేల్ అవుతుంది. డిమాండ్ ఏం ఉండదు, సేల్ అవుతుంది, ప్రజలు తింటారు ఎక్కువ.
1: ఎక్కువ తింటారు,
0: ఎక్కువ తింటారు.
1: రేట్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది మీకు ఆదాయం అనేది ఎక్కువగా?
0: గంగబైల కూర చలికాలంలో ఉన్న, గోంగూర చలికాలంలో రేట్ వస్తుంది అసలు. పాలకూర కూడా ఎండాకాలంలో పాలకూర రేట్ ఎక్కువ వస్తుంది.
1: కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా
0: పుదీనా కూడా చలికాలంలోనే రేట్ ఎక్కువ వస్తుంది.
1: చలికాలంలో పుదీనా బాగా రేట్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పంట తక్కువ ఉంటుంది అప్పుడు.
0: అవును, దసరా వెళ్ళిందంటే వర్షాలు వెళ్ళిపోయినాయి అంటే రావడానికి బాగా టైం తీసుకుంటుంది. ఏది? పుదీనా. దాన్ని మళ్ళీ పెద్దగా చేసి దాన్ని పుతనం చేయాలంటే టైం పడుతుంది. అప్పుడు డిసెంబర్లో జనవరిలో అప్పుడు పుదీనా అందుతుంది.
1: కాబట్టి అప్పుడు రేటు మంచిగా వస్తుంది,
0: మంచిగా వస్తుంది. ఆకుకూర కూడా బాగుంటుంది.
1: ఇప్పుడు పాలకూర అన్నారు, అట్లాగే తోటకూర, అదేంటిది కలగూర వేశారు కదా, అది ఎప్పుడు వేశారు కలగూర?
0: ఏదైనా 1 మంత్ పడుతుంది మనకు తీసుకోవడానికి, 1 మంత్ పడుతుంది. ఏ ఆకుకూరలు అయినా 1 మంత్, నెల తర్వాత మన కోతకు వస్తుంది.
1: కలగూర ఎన్ని కోతలు వస్తుంది మీకు?
0: అది కూడా సేమ్ పాలకూర లాగానే 4-5 కోతలు వస్తుంది. ఒక తోటకూర రాదు, గంగబైల కూర రాదు, అది మిగతా అన్ని మనము చేసుకుంటే 5 కోతలు 6 కోతలు కూడా రావచ్చు. ఇంకా కావాలంటే ఇంకా మంచిగా పెంచుకుంటే ఇంకో కోత కూడా వస్తుంది.
1: ఇప్పుడు ఇన్ని ఆకుకూరలు సాగు కలుపు నివారణ ఎట్లా చేస్తూ ఉంటారు మీరు?
0: ఇక మా ఇంట్లో మా వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇంకో ఇద్దరిని తీసుకొని అది అలికిన ఒక 15 రోజులకు ఏదైనా గడ్డి మొలకలు ఉంటే తీసేస్తాం. ఒకసారి తీసేస్తే సరిపోతుంది.
1: ఎక్కువ అవసరం ఉండదు,
0: ఎక్కువ అవసరం ఉండదు. మాకు ఎక్కువ గడ్డి పడదు, ఎందుకంటే ఆ గడ్డి కూడా పశువుల ఎరువుతోనే వచ్చిన గడ్డి గింజలు ఏమైనా ఉంటే అదే మొలుస్తుంది, కానీ ఇంకా వేరే రకంగా మొలవదు. మళ్ళీ దుక్కి దున్నిన తర్వాత ఒకసారి తడుపుతారు అన్నట్టు, అవి అట్లా తడుపుతారు అన్నట్టు, తడిపింది చూపెడతా. తడి ఏమన్నా మొలకలు మొలిస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ దున్ని మళ్ళీ దాన్ని కుంకుమ చేసినట్టు వేసి మళ్ళీ గింజలు అలుపుతాం.
1: ఆ విధంగా చేసుకుంటాం ప్రతి కాడ. మీరు పంట అయిపోగానే ఆ విధంగా చేస్తూ ఉంటాం.
0: అవునవును,
1: అలా చేయడం వల్ల దిగుబడి కూడా మంచిగా వస్తుంది,
0: మంచిగా వస్తుంది. ఆకుకూరలు కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఎక్కువ పురుగు ఉండదు, తేజగా ఉంటాయి ఆకుకూరలు. కొనేవాళ్ళు కూడా ఇష్టం పడి కొంటారు.
1: అయితే ఇప్పుడు ఈ పుదీనా అన్నారు, పుదీనా ఎట్లా వస్తుంది మీకు?
0: అవో ఫ్రెష్ ఎరువులు, మేకల ఎరువులు ఎక్కువ చల్లడం చచ్చిపోతుంది వేడికి.
1: మేకలేరు వేడి అంటారు,
0: మేకలది గొర్రెలది
1: కొద్దిగా వేసుకోవాలి.
0: అది ఎప్పుడు వేసుకోవాలంటే చలికాలంలో వేసుకోవాలి,
1: దాని మంచి వేడిని.
0: ఇప్పుడు ఎండాకాలం వేసారు, ఆ ఏడి ఈ ఏడి రెండు కలిసి మొలకంతా చచ్చిపోయింది, అందుకని మళ్ళీ ఆవులది వేస్తున్నాం. మళ్ళీ చలదనం రావడానికి మళ్ళీ బర్రెలది ఉన్న ఆవులది వేసుకోవాలి ఎక్కువ. ఆకుకూరలకు ఎక్కువ ఆవుది బర్రెలది వేసుకోవాలి,
1: వేసుకుంటే మంచి లాభం.
0: అదే కూరగాయలకు మేకలది గొర్రెలది వాడాలి
1: పంట, దానికి మంచి
0: వస్తుంది,
1: దిగుబడి వస్తుంది.
0: వరికి గానీ మిర్చికి గానీ పశువు గానీ మేకలది ఉన్న గొర్రెలది వాడాలి. ఆకుకూరలది ఓన్లీ బర్రెలది ఉన్న ఆవులదే వాడాలి.
1: మళ్ళీ ఇక్కడ గోంగూర కూడా ఉంది కదా, అది ఇంకా కోత కోయినట్టుంది కదా?
0: వస్తాను, కోత కోస్తాను.
1: కోసిందా?
0: తీసేసాడు రోజింత,
1: రోజింత తీసేస్తున్నా.
0: ఈ గింజలు అలుకుతా అంటే ఏమవుతుందా అంటే, ఇది మొదలు గింజ మొలిచింది, మొలుస్తుంది. ఇగో ఈ చిన్నది ఉన్నది చూడుకో, ఇగో ఇలా
1: చిన్నది,
0: ఇగో
1: అవును.
0: అది పెరగాలంటే దీన్ని తీసేయాలి, దీన్ని తీసేస్తే
1: మళ్ళీ
0: ఇది అంతా అయిపోయే వరకు ఆ చిన్నది కూడా పెరుగుతుంది,
1: పెరుగుతుంది.
0: అంటే మనకు నష్టం కాకుండా
1: అట్లా

0: తీయాలి.
1: ఇప్పుడు పెద్ద పెద్దది పీక్కోవాలి. పెద్ద పెద్దది పీక్కుంటే ఏమవుతుంది అంటే ఇలాంటి చిన్నవి ఉన్నాయా, ఇలాంటిది ఇలాంటిది ఇదిగో ఈ చిన్నది ఏమవుతుంది అంటే గాలి తాకి అది కూడా పెరుగుతుంది, మనకు నష్టం అన్నది ఉండదు. అయితే పలసగా కలిగితే ఏమైతుంది అంటే గడ్డి ఎక్కువ అవుతుంది, గడ్డి ఎక్కువ అవుతుంది. చిక్క కలిగింది అంటే గడ్డి అన్నది కమ్ముతుంది, గడ్డి ఎక్కువ పెరగనియదు. అంటే మన కూళ్ళలోనూ పద్ధతిని మనం పాటించుకున్నట్టయితే అది చిన్న మొక్క కూడా మనకు అందుతుంది
0: అన్నది.
1: ఇదంతా ఇప్పుడు పీక్తాను కదా, ఇది కూడా మనకు పెరుగుతుంది అన్నట్టు. ఇది
0: చిన్నది
1: ఇది మళ్ళీ ఇంకొక 2 కిలోల యూరియా డిఏపి కనుక చల్లితే ఇగో ఇలా ఈ చిన్నది కూడా మనకు అందుతుంది అన్నట్టు. ఇగో ఇలాంటిది అట్లా
0: అట్లా
1: పెద్ద పెద్దది పీకాలి.
0: టైం
1: పడుతుంది, ఏ ఆ కూరగాయలు అంటేనే ఓపిక ఉండాలి, రిస్క్ ఉంటది, బాగా కష్టం ఉంటది. ఇక అది పని 24 గంటలు పనే ఉంటది దానికి. గడ్డి తీసేసుడు, సాయంత్రం అయితే కట్టలు కట్టుకున్నాడు, మళ్ళీ మార్కెట్కి తీసుకపోవడు, మళ్ళీ అచ్చుడు సల్లు మన ఏది కట్టలు కట్టుకున్నాడు, మళ్ళీ మన గింజలు అలుక్కున్నాడు. ఇక రకరకాలుగా ఉంటది రైతుకు.
0: అంటే ఇప్పుడు ఒక రోజు లేట్ అయినా ఉంచొచ్చా, లేకుంటే వెంటనే దాన్ని బట్టి తీసేస్తా ఉంటారు.
1: ఏం కాదు దానికి, ఏం కాదు,
0: ముదిరిపోయే అవకాశం. ఇప్పుడు ఇన్ని రకాల ఆకుకూరలు పండిస్తా ఉన్నారు. ఇప్పుడు వాతావరణాన్ని బట్టి కూడా దిగుబడిలో మార్పులు ఉంటాయా?
1: ఉంటాయి. నేను అదే చెప్పిన కదా, ఇప్పుడు
0: వర్షం పడితే ఒక్కోసారి అనుకోకుండా
1: వర్షం పడితే
0: ఆకుకూరలు ఎట్లా మీరు ఆగుతాయి వర్షానికి?
1: ఓన్లీ
0: ఎలాంటివి తట్టుకుంటాయి వర్షాన్ని?
1: వర్షాలకు తట్టుకునేది ఒకటే, గోంగూర పాలకూరే తట్టుకుంటుంది. తోటకూర, కలేకూర, గంగబైలు కూర, చుక్కకూర వర్షం కొడితే వెళ్ళిపోతాయి, తట్టుకోవాలి. ఓన్లీ వర్షం ఎంత తట్టుకునేది అంటే గోంగూర.
0: గోంగూర ఒకటి ఎంత వర్షం పడ్డా
1: అది ఒకటే తట్టుకుంటది. రెండోది వచ్చేసి ఏంటంటే పాలకూర, అంతే. ఇంకా మిగతా కూర ఆకుకూరలు ఏది తట్టుకోలేదు. పుదీనా కానీ, కొత్తిమీర కానీ, మెంతి కూర కానీ, చుక్క కూర కానీ, గంగబైలు కూర కానీ, కలేకూర కానీ తట్టుకోదు. వాతావరణం అనుకున్నాం ఉంటేనే మిగతా ఆకుకూరలన్నీ తట్టుకుంటాయి.
0: కాబట్టి వాతావరణం ఒకవేళ అనుకూలంగా ఉంటే రైతుకు లాభదాయకం ఎక్కువ ఆకుకూరలన్నీ. కొద్దిగా వర్షాలు పడ్డా ఒక్కోసారి ఇబ్బంది జరిగే,
1: చిల్లర డబ్బులు ఏర్పడయ్యా. రోజుకు 400, 500, 300
0: ప్రతిరోజు ఆదాయం,
1: ఆదాయం అన్నది ఏర్పడదు.
0: ఇంటి ఖర్చులకు,
1: ఇంటి ఖర్చులకు అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటాయి.
0: కాబట్టి ఆకుకూరలు సాగు చేసుకుంటే లాభదాయకం అంటారు. శ్రమ తక్కువ ఉన్నా రోజు రోజు కనుక తీసుకొని అమ్ముకోగలిగితే రైతుకు లాభదాయకం అంటారు. సరే మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు ఆకుకూరల సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళి గారితోటి పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు పులుమాటి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఇప్పుడు వేరుశెనగ మరియు బొబ్బర సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు పులిమాటి పంకజ్ మోహన్.
0: నమస్కారం అండి రంగు సత్యనారాయణ గారు.
3: నమస్తే అండి.
0: మీరు బట్టుపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా?
3: అవును సార్.
0: ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉంటారు?
3: వరి, పత్తి, పల్లి చేను పండిస్తాం సార్.
0: పల్లి చేను అన్నారు, వేరుశెనగ.
3: అవును.
0: మరి ఎంతకాలం నుండి పండిస్తా ఉన్నారు?
3: ఇప్పుడు 5-6 సంవత్సరాల కంచి పండిస్తాను.
0: అంతకుముందు ఏం పండించేవారు?
3: అంతకుముందు పద్దొన్నలు, మొక్కజొన్నలు పండించేది. ఇప్పుడు మొక్కజొన్నలు, పద్దొన్నలు పోయినాయి. ఇప్పుడు వరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. పత్తి,
0: పత్తి. మరి పచ్చజొన్నలు బాగానే ఉన్నాయి, ఎందుకు మానేశారు మీరు?
3: దాంతో కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుంది సార్.
0: ఏమైతుంది?
3: కోసటానికి ఇబ్బంది అవుతుంది, దానితో కష్టం అవుతుంది.
0: ఒకప్పుడు పచ్చజొన్నలు ఎవరు వాడకపోయేది,
3: ఇప్పుడు
0: అందరు ఆరోగ్యరీత్యా అందరు వాడుతున్నారు.
3: అవే వాడుతున్నారు.
0: మరి అలాంటి సమయంలో మీరు పంట మానేశారంటే?
3: అదే సార్, ఎట్లుంటది అంటే అది కొంచెం ఇప్పటి వాళ్ళు సున్నితంగా పండించే పంటకు అలవాటు అయిండు. అదంటే ఆ చేనులకు పోవాలంటే కొయ్యాలంటే పెద్ద గోస పడేది. అట్లా మళ్ళా తర్వాత సెకండ్ పంట పండియాలన్నా, దాన్ని దున్నియాలన్నా పెద్ద కష్టం. కొయ్యలు అట్లా
0: దాన్ని
3: తీసేసిండు.
0: వేరుశెనగ
3: వేరుశెనగ మెత్తటి పంట.
0: ఇప్పుడు వేరుశెనగ అన్నారు, ఎప్పుడు సాగు చేసుకుంటారు మీరు వేరుశెనగ?
3: వేరుశెనగను దీపావళికి సారు చేస్తాం సార్. దీపావళికి ముఖ్యం కదా. ఆ రోని కార్తె అటువంటిది.

0: దీపావళి పల్లి చేను ఇస్తాయి.
1: ఓకే,
0: అప్పుడు వేస్తే అది లాస్ట్ దానిక 4 నెలలు ఇవ్వండి.
1: దీపావళి ముందడే వేసుకుంటారు?
0: దీపావళి ముందే ఇస్తాం.
1: అంటే పల్లి చేను వేసుకోవాలంటే దుక్కిని ఎట్లా చేసుకుంటారు?
0: దుక్కిని బాగా బాగా దుక్కి చేయాలి. దానికి ఇంకా వేరే దాంతో ఒక్కలు ముక్కలు తిన్నా నడుతుంది కానీ మక్క దొనకు పది దొనకు కానీ దీనికి దుక్కి మెత్తగా చేయాలి. మెత్తగా చేస్తేనే భూమి లువ మీద ఉండి కాపు మంచిగా కాస్తుంది.
1: ఎంత భూమి మెత్తగా ఉంటే అంత కాపు మంచిగా దీనికి. మెత్త పడాలంటే ఏం చేస్తారు మీరు?
0: దాన్ని ముందుగాల ఇప్పుడు అప్పుడు అవ్వచ్చినవి ముందుగా నాగలతో దున్నుతాం సార్. దాన్ని కాల్పెట్టడం అనేది మెత్తగా తెస్తా చూడు, దిక్కు దిక్కి అట్లా మెత్తగా చేసి దాన్ని దొక్కిస్తాను. ఇప్పుడు తొక్కిచ్చి తినేస్తాను.
1: పశువుల పెంటలు వాడుతున్నారు మరి?
0: అయ్యోలే వాడతలేదు సార్.
1: దొరుకుతలేవా మరి?
0: దొరుకుతలేవు, ఇద్దలేవు. ఆ గొర్రెల వేరు ఉన్నది కానీ గొర్రెల అవి కూడా పోతలేదు సార్.
1: ఇది వేరుశనగ ఎట్లా పెట్టుకుంటారు మీరు?
0: ఇది విత్తనమా?
1: దాన్ని ధర లేకుండా
0: లేదు, నాగలతో బట్టి
1: నాగలతోనే వేసుకుంటా
0: పోతారా? అర ఫీటు ఫీటున్నరకు ఒక సాలు పడతాం. సాలు సందు అవి కూడా గింజ పక్క గింజ దగ్గర దగ్గర ఇస్తాం.
1: ఎన్ని గింజలు పడతాయి ఎకరానికి?
0: దగ్గర ఒక 30 కిలోలు అయితే ఎకరం వస్తాయి. 30-25 కిలోలు అయితే ఎకరం వస్తాయి.
1: 20 కిలోలు పడతాయి గింజలు. అంటే ఇంట్లో కూడా రకాలు ఉంటాయి కదా? వేరే
0: ఉంటాయి.
1: మీకు ఏది దిగుబడి బాగా వస్తుంది?
0: మాకు మొన్న అయితే ఇదే ఇక్కడ తెచ్చినాం, ఉరుసం తెచ్చినాము. అది 2 ఇత్తల కాయ అని ఇచ్చిండు కానీ అది మొత్తం 3 ఇత్తల కాయ అయింది. బాగా పండింది మరి.
1: బాగా పండింది,
0: ఇంత ఇంత కాయ కాసింది.
1: బాగా వచ్చింది అంటే ఈసారి మంచిగా వచ్చింది పంట?
0: పంట బాగానే వచ్చింది.
1: అంటే ఈ వేరుశనగ మీకు పెట్టుకునే మొలకలు వస్తాయా?
0: ఏందన్నా ఒక్కటి పోతుంది మొలకల మొలిచే కన్నా ఎక్కువైతే పోసారు.
1: అది
0: ఎందుకంటే సమర్ గింజ కదా, ఖరాబ్ కాదు. ఏదన్నా ఎక్కడన్నా ఒకటి పోతుంది కానీ వేసిన కాడికి మంచిగానే మొలుతుంది. 10 ఉండాలి కానీ బాగానే మొలుతుంది.
1: అంటే ఈ కలుపు నివారణ ఎట్లా చేసుకుంటారు? ఇందులో
0: కలుపు గుంటుకుంటుంది కదా సార్, సాళ్ళ పంటిని తెలుపు ఫీటు వెలుపు గుంటుకుంటుంది కదా, గుంటు కొడతారు. మొక్కల మధ్య కలుపు ఇస్తారు,
1: కలిపిస్తారు.
0: దుక్కి బాగైంది కాబట్టి కలుపు ఎక్కువ పడదు దాంతో. దుక్కిని మొక్కలు ముక్కలు చేసినట్టు అయితే అది అదే పెరుగుతుంది, చేయడం నాశనం అవుతుంది.
1: కాబట్టి దుక్కి మంచిగా
0: దుక్కి మంచిగా చేయాలి. ఇయ్యాలేయాలి రేపు వేయాలి అని ఆత్రుతో వేయకుండా దుక్కిని బాగా వేయదనుక దున్నినాకనే కలుపు తగ్గుతుంది, చేయను బాగుంటుంది. దుక్కి ఆరాలి, ఎండాలి. ఎండినాక వర్షం పడితే పడ్డది, పడబోతే తడిపడిన ఎత్తే బాగుంటది. దుక్కి తెగండాలి బాగా.
1: అట్లాంటప్పుడే రైతుకు మంచి దిగుబడి
0: వస్తుంది. అంతే ఒక్కలు ముక్కలు కానీ కానీ పోనీ పోనీ అని ఎత్తే అది మొలుసులు మొలది చేయండి మంచి కరాలు.
1: నీరు ఎట్లా పెట్టుకుంటా ఉంటారు దానికి?
0: నీరు సార్లు పెడతాం కదా సార్.
1: ఎన్ని రోజులు ఒకసారి పడుతుంది?
0: వారం రోజులు ఒక్కొక్కసారి.
1: వారం తడి ఇవ్వాల్సింది
0: దాన్ని ఊడమోపు మాత్రం దగ్గర 5-6 రోజులు ఒకసారి కట్టాలి.
1: ఊడ మంచిగా వచ్చిన మరి ఊడ బాగా రావాలంటే ఏం చేస్తారు? ఊడలు మంచిగా రావాలంటే
0: మందు ఇస్తారా? మందు యూరియా చల్లుతాం.
1: ఎన్ని రోజులు ఒకసారి?
0: ఒక 2 సార్లు ఎత్తే సార్ కథం అయ్యేది.
1: పంట మొత్తం 2 సార్లు సరిపోతుంది?
0: సరిపోతుంది.
1: ఇంకా వేరే ఏమి అవసరం ఉండదు దీనికి?
0: ఏ అవసరం ఉండదు.
1: మీరు వాడతారు ఇప్పుడు యూరియా ఒకటే వాడతాం?
0: యూరియా ఒకటే వాడతాం.
1: అంటే ఇప్పుడు ఇందులో కూడా చీడపీడలు ఏమన్నా వస్తూ ఉంటాయి?
0: దానికి ఎక్కువ రావు. ఏంటన్నా ఆకు మొత్తం వచ్చిందంటే మౌనం కొడితే సరిపోద్ది, ఎక్కువ రానే రాదు, ఎక్కువ శాతం రావు.
1: అంటే ఖర్చు తక్కువ
0: తక్కువ
1: మంచి దిగుబడి, ఆదాయం మంచిగా ఉంటుంది.
0: 10 క్వింటాల కనుక మంచిగా కావాలంటే 10 క్వింటాల కనుక వస్తుంది
1: మంచిగా. లేకుంటే తక్కువ తక్కువ అంటే?
0: తక్కువ అంటే 5-6 క్వింటాలు.
1: పెట్టుబడి ఎంత అయితే ఒక ఎకరం సాగు చేయాలి?
0: సాగు చేయాలంటే 4-5 వేలు అయితే సార్. గింజలకి అనుకో, కలుపు కూళ్ళకి అనుకో, ఎడ్లు ఉన్నట్టయితే దున్నుకో ఇది గుండుకో కొట్టుకుంటే సరిపోతుంది. 4-5 వేలకు 4-5 వేలు కూడా కావరా కావు సార్. నాకు నచ్చిన పంట అయితే పల్లి చేను, వరి.
1: వరి రెండు బాగా
0: నచ్చినాయి. ఒక నాడు నాటు వేసుకున్నామంటే మళ్ళీ కలుపు తీసుకున్నామంటే కొడవలు పట్టుకొని పోగుడే ఉంటుంది. దీన్ని మంచిగా చేసుకున్నామంటే ఇక పీకి తెంపుకునుడే కూళ్ళు కూడా పడాయి.
1: అంతే ఈ కాయ రాసిందా
0: వస్తాయి?
1: ఎట్లాంటి మరి ఎలా గుర్తిస్తాం?
0: దాన్ని గుర్తిస్తా అంటే కన్నా మనం దున్నదంటే తేలుతచ్చు, తేలితే ఆ కాయ పుచ్చిపోతుంది. పుచ్చిపోయే సూచన ఉంటే దాన్ని మన ఎండ్రిన్ గోళీలు ఉంటాయి చూడు, ఆ నీళ్లు ఇడిసే ముందు కాలువలో కట్టాలి. నానబోసి కడితే ఆ నీళ్ళు అంతటా పారుతాయి. గోళీలు ఉంటాయి చూడు,
1: ముందర పెడతారు కాలువ ముందర.
0: కాలువ ముందర పెడితే అంతటా నీళ్ళతో పోతాయి, అరుక్కుపోతాయి, ఆ పురుగులు తత్తాయి.
1: కాయ మంచిగా,
0: కాయ మంచిగా చూడు. దాన్ని ముందుగా గ్రహించాలి. అది పిందెబడి తెల్లగా ఉంటాయి చూడు సార్, తెల్లగా ఉన్నప్పుడు గ్రహించాలి. గ్రహించి గోళీలు తెచ్చి పెట్టాలి.
1: మధ్య మధ్యలో తీసి చూస్తుంటారు మొక్కలు
0: కనబడతాయి సారు అప్పుడప్పుడు. మన గుంటక తోలుతా అంటే ఒక్క చెట్టు లేవకుండా పోదు కదా, ఎప్పుడన్నా లేస్తుంది మరి రేఖను అప్పుడు లేటప్పుడు కనబడుతుంది కదా, చూస్తాం. చూసారే దీనికి ఏదో సోకుతుందని గ్రహిస్తాం.
1: గ్రహించి జాగ్రత్త
0: పడతారు.
1: అంతే. మీకు కాయ అయినాక ఎట్లా తీసుకుంటారు మీరు దాన్ని?
0: దాన్ని తడిపి పీకుతాం. పీకినాక అన్ని కుప్పలు ఎత్తే కూలలో పెడితే తెంపుతాం.
1: మంచి ఎండ పెట్టి ఎన్ని క్వింటాలు వస్తాయి మీకు? 10 క్వింటాలు వస్తాయి.

0: పిల్లలు వస్తుంది.
1: ఇప్పుడు 5 సంవత్సరాలు పండిస్తున్నారు, ఎక్కువ ఏమైనా వచ్చిందా?
0: నష్టానికి ఎక్కువనే వస్తుంది, కానీ మొన్న పోయిన సంవత్సరం ఒక దెబ్బ తిన్నాం సారు, అది వర్షం బాగా పడలేదా, పడిపోయి మొలిచి మోపుకు అన్ని ఏర్లు తేలి ఖరాబ్
1: అయినాయి.
0: ఊడ మోపుకు వర్షం బాగా పడేది, ఆ శిలకల వరద కొట్టింది. వరద అంటే
1: అలా నిలిచిపోయినాయి. అట్లానే
0: నిలిస్తే బాగుండి పువ్వు, నిలవకుండా గండి పెట్టి కోసుకపోయినాయి అన్నట్టు. కోసుకపోతే అన్ని ఊడలు తేలిపోయినాయి. మొన్నటిసారి దెబ్బతిన్నాం,
1: దెబ్బ పడ్డాయి.
0: అది వర్షం బాగా పడలేదా సార్? ఎంత ఆ టైంలో, అదే టైంలో వరద కొట్టి అన్ని గన్ను తెల్లారి వేసుకుంటే బాగా అనిపించింది. అంతటి కాయ కాయదు, అంత పిండి అట్టనే నిలిచిపోతుంది.
1: కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేరుశనగ పంట మంచి లాభదాయకం. కష్టం తక్కువ, ఖర్చు తక్కువ.
0: నెక్స్ట్ మొక్కజొన్న కూడా బెస్ట్ సార్.
1: మొక్కజొన్న వేసుకుంటారా? మళ్ళా
0: వేసుకుంటాం.
1: వేరుశనగ
0: వేరుశనగకు ప్రైవేటే ఉంటుంది, అవసరం అయితే ఈ పత్తి జడగొట్టి మళ్ళీ మొక్కజొన్నకు ఛాన్స్ ఉంటుంది.
1: వేరుశనగ తర్వాత ఏమి వేస్తారు? మళ్ళీ
0: వేరుశనగ తర్వాత మళ్ళీ ఈ బబ్బేరు ఉంటుంది చూడు సార్, చిన్న పంట కాదు.

0: తీసుకుంటే వేరుశనగ పంట మంచి లాభదాయక
1: మంచి
0: రైతు.
1: లాభం
0: కష్టం తక్కువ,
1: తక్కువ.
0: ఖర్చు తక్కువ.
1: నెక్స్ట్ మొక్కజొన్న కూడా బెస్ట్ సార్.
0: మొక్కజొన్న వేసుకుంటారా మళ్ళా?
1: వేసుకుంటాం.
0: వేరుశనగ మొక్కజొన్న
1: వేరుశనగ, వేరుశనగకు ప్రైవేటే ఉంటుంది. అవసరం అయితే ఈ పత్తి జడగొట్టి మళ్ళీ మొక్కజొన్నకు ఛాన్స్ ఉంటుంది.
0: వేరుశనగ తర్వాత ఏం వేస్తారు మళ్ళీ?
1: వేరుశనగ తర్వాత మళ్ళీ ఈ బొబ్బేరు ఉంటుంది చూడు సార్, అది చిన్న పంట కాదు.
0: బొబ్బేరు వేసుకుంటారా?
1: వేసుకుంటాం.
0: వేరుశనగ ఎన్ని రోజులకు వస్తుంది మీరు చేతికి?
1: 4 నెలలు అవుతుంది.
0: 4 నెలలు?
1: 4 నెలలు.
0: మరి మిగిలిన 8 నెలలు ఏం చేస్తారు?
1: మిగిలిన మళ్ళీ బొబ్బరి అయితే మళ్ళీ 3 నెలలు పట్టదు సార్. ఇక 7 నెలలు ఇచ్చి పెడతాం మసాలా.
0: అంతే, ఇక 2 పంటలు తీసుకుంటారు.
1: నాకైతే బాయి కోలేరు, పుష్కలం బాయి.
0: నీరు మంచిగా ఉంటుంది,
1: పుష్కలం నీళ్లు. నీళ్ళకు బాగలేదు. మొన్న బొబ్బరి వేసిన 20 క్వింటాలు అయితే దగ్గర దగ్గర 8 క్వింటాలు అయింది బొబ్బరి.
0: పచ్చి బొబ్బర్లు అమ్ముతారా? ఎండినే
1: ఎండినే
0: పత్తి కూడా ఇప్పుడు కొంటున్నారు కదా,
1: పెద్ద కష్టం కాదు సార్. దాన్ని అమ్ముకోపోడు కథా కారణం. మేము మొన్ననే వేసినాం, మొన్నటే ఇరిపోయింది తెంపుకున్నాం, 6-7 క్వింటాలు వచ్చింది.
0: ఈ వేరుశనగ ఎక్కడ అమ్ముతా ఉంటారు మరి తీసుకెళ్ళి?
1: ఎక్కువ మార్కెట్కి, మార్కెట్ తీసుకొస్తాం.
0: మార్కెట్ తీసుకొని అమ్ముతారా? మరి తగిన రేట్ వస్తుందా మీకు? మంచి
1: ఛాన్స్ మనకు, వాళ్ళ అక్కడ గిరాకీ ఉన్నది వాళ్ళ ఎత్తుంటది మార్కెట్ లో, వాళ్ళ కథ మీకు తెలియదా? అది జాతం చూసుకుంటారు వాళ్ళు. మనకు అమ్మిచ్చేటైతే మంచి అర్థదారి అయినటువంటి మంచివాడు అయితే మనకు సానుభూతి ఉంటే
0: ధర మంచి ధర ఇప్పిస్తాడు.
1: అది
0: ఈ బొబ్బేరు వేసింది అన్నారు, బొబ్బేరు ఎప్పుడు వేసుకుంటారు మీరు ఎక్కువగా?
1: బొబ్బేరు మనకు దీపావళి వెళ్ళినాక.
0: ఎందుకంటే ఈ మధ్య బొబ్బేరు వేసే వాళ్ళు చాలా తక్కువ, ఇంకా పెసర్లు బొబ్బేర్లు కందులు బాగా వేసేది. ఇప్పుడు ఎవరు వేస్తలేరు,
1: వేస్తలేరు.
0: అందరూ పత్తి, మిరప, లేకుంటే బరి, మొక్కజొన్న ఇటు వీడి పోతున్నారు తప్ప బొబ్బరి వేసే వాళ్ళు తక్కువ.
1: ఈ బొబ్బరి ఈ ఏరియాకి నేను ఒక్కనే వేసినా మొన్న 20 క్వింటాలు.
0: మరి బొబ్బరి వేయాలని ఎందుకు అనుకున్నారు మీరు?
1: ఈ బొబ్బరి అయితే ఈజీ పంట సార్, అది ఒక 2 ఎకరాలు కట్టిన పండిపోయింది.
0: ఎంత ఖర్చు వస్తుంది బొబ్బరి?
1: ఏమున్నది మన ఇత్తులు కొనుడే,
0: ఏం అవసరం?
1: అలా ఒక్క గుంటకే కొట్టినా కానీ దాన్ని ఇంత కలుపు కూడా వేయలేదు. అంటే దుక్కి బాగా చేసిన,
0: దుక్కి బాగా చేసుకుంటే కలుపు రాదు.
1: కావాల్సింది దుక్కి సార్, ఏ పంట కానీ, పల్లి చేన కాదు, బొబ్బరే కాదు, ఏది కానీ, ఏది కానీ దుక్కు ముఖ్యం. ఇక వాడు వంగలేక దున్నలేక పోనీ గిని అంటే ఖర్చుల పాలు అవుతుంది కొన్ని కలుపు ఖర్చులు.
0: బొబ్బరి ఏ నెలలు వేసుకోవాలి? వేసుకుంటే బొబ్బరి ఏ నెలలు?
1: ఫిబ్రవరి
0: అయిపోగానే వేసుకుంటే
1: కదా, అంతే. సంక్రాంతికి అయితే కదా, ఎంత 3 నెలల పంట అయినా జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కదా.
0: మార్చి వచ్చేస్తుంది
1: 3 నెలలు దాన్ని,
0: అంతే. దానికి ఏం ఖర్చు లేదు,
1: ఏం లేదు,
0: పెట్టుబడి లేదు, ఏం లేదు. ఇక
1: ఏం
0: గింజలు తెచ్చి పెట్టుకుంటే,
1: గింజలు తెచ్చి పెట్టుకుంటే
0: దానికి ఎట్లా పెట్టుకుంటారు గింజల్ని?
1: దాన్ని ఇక్కడ పల్లి చేయను,
0: అంతే. దగ్గర దగ్గర
1: గంట ఈ గడ్డ అయింది తెలుసు.
0: మరి పారేది కాదు, కొద్దిగా పారుతుందా? పారే
1: తీగ పారుడా? పారుతుంది.
0: అదే మరి ఎట్లా పారించుకుంటారు దాన్ని? పెడతారా?
1: ఏం లేదు, వాటి చెట్టు చెట్టు పారుకుంటే పోతే వాటికి అవే ఆసరా,
0: వాటి వాటికే పారుకుంటాయి. కర్రలు పెట్టి
1: లేదు, అందకెట్లా పోతావు? అందులో పోతే ఎంత తొక్కుడు పాలు అవుతుంది, వాటికి అవే పారుకొని పారుతుంది.
0: ఈ బొబ్బేలు కూడా తెగుళ్ళు వస్తాయి, మన కీటకాలు వస్తాయి.
1: ఏదన్నా పురుగు కొట్టేస్తుంది వస్తుంది కదా, దాన్ని మోనో కొడితే కదా. నేను ఒకసారి మోనో కొట్టిన అయిపోయింది.
0: అందుకే దానికి ఏమి ఎరువులు
1: ఏది
0: అవసరం లేదు.
1: అబ్బో ఇంకా యూరియతే ఇంకా తీగ బారిపోతుంది కాదు, ఆగే చేతులు ఉండదు దాన్ని.
0: కాబట్టి వట్టిగా గింజలు పెట్టుకుని కొద్ది తడి పెడితే సరిపోతుంది. ఎన్ని తళ్ళు పడతాయి దానికి?
1: 3 తళ్ళు అయితే కథ,
0: అంతే. నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు,
1: పట్టవు. 3 తళ్ళు, 3 తళ్ళు కట్టినా కథ.
0: ఖర్చు ఎంత పెట్టింది దానికి?
1: ఖర్చు గింజలే సార్.
0: ఎంత అయింది గింజలకు?
1: గింజలకు 300 30 రూపాయల కిలో, 10 కిలోలు ఇచ్చినాం. 10 × 30 300 క్లోజ్.
0: అమ్మితే ఎంత వచ్చింది మరి?
1: అమ్మితే దగ్గర 7-8 వచ్చినాయి. ఇక్కడ ఊళ్ళనే అమ్మితే ఊళ్ళనే అందరు గుడాలకు అన్ని ఊళ్ళనే మొత్తం ఒక్కటి బయటికి పోనీయాలి అందరు.
0: అందరు మీ ఊళ్ళనే కొనుక్కున్నారు?
1: 10 కిలోలు 20 కిలోలు వాళ్ళు.
0: అట్లా మీకు బొబ్బేరు అమ్ముకుంటే కూడా లాభమే. బొబ్బేరు వేసుకుంటే
1: 80 రూపాయల కిలో చొప్పున
0: ఇచ్చినాం. 8 క్వింటాలు వచ్చిందా?
1: 5 క్వింటాలు వచ్చింది.
0: 5 క్వింటాలు వచ్చింది బొబ్బేరా, అంటే నయమే. ఇప్పుడు ఈ పంటల మీద చూసుకుంటే
1: నయమే,
0: పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, మీకు మంచి ఆదాయం కూడా వచ్చింది అంటారు
1: సార్.
0: ఇంకా ముందు ముందు ఏమైనా ఇట్లాంటి పంటలు పండించాలనుకుంటున్నా?
1: అది ఏ పండిస్తాం అనుకుంటాను నేను, ఈ ఖర్చు తక్కువ బాబోజీ వాటికే ముందు అడిగేస్తాను. ఇక ఈ పత్తి మీద కూడా జర ఇష్టం లేకుండా అవుతాను. దాని ఏరుడు అవి అది మళ్ళీ మొలవాలంటే కష్టం, మొలిసే కనుక తిప్పలేదు అంత.
0: పెట్టుబడి బాగా పెట్టాలి,
1: బాగా పెట్టాలి.
0: వర్షం పడితే మళ్ళీ పత్తి
1: అట్లా కష్టమే, మళ్ళీ ఏరుడు కష్టమే. మొలిసేటప్పుడు బాధ, ఇక 2 సార్లు పెట్టాలి చెప్తాను. 4 రోజులు వాన పోయిందంటే మొలవదు.
0: కాబట్టి ఈ బొబ్బెర కందులు ఇట్లాంటి వాటికి వేరుశనగ బాగుంటాయి అంటారు.
1: దీనికే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మా కొడుకులు నేను కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.

0: ఈ కూరగాయల పంటలు పండిస్తారా?
1: కూరగాయలు నేను పెట్టుకుంటాను నా పర్సనల్ గా,
0: ఇంటి మందం పెట్టుకుంటాను.
1: టమాటా, బీరకాయలు, గోరుచిక్కుడుకాయ, బెండకాయలు వేస్తా.
0: సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు వేరుశనగ మరియు బొబ్బరి సాగులో అనుభవాల గురించి హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితోటి పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు పులిమాటి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో కేటీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. దీనికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వము, రైతులు కూడాను చాలా సన్నద్ధంగా రాబోయే పంటకాలానికి ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం వారు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు, అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రాల వారు. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారు రైతుల కోసం అవగాహన సదస్సు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో ఏ అంశాలు వస్తాయి ఇత్యాది విషయాలు వారిని తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ గారు.
2: నమస్తే అండి.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ మెయిన్ మోటో ఏంటండి?
2: భారత ప్రభుత్వము జూన్ 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఖేతీ బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్ళింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు

0: 1 నుంచి 1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3 to 0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రియ కర్బన అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రియ కర్బనలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అంటే దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రియ కార్బన్ నిల్వలు ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే ఇంకోటి రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. కొన్ని పంటలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే యూరియాని ఎక్కువగా వరిలో వాడడం వల్ల చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా రావడం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో సుడిదోమ ఉధృతి ఎక్కువ రావడము, అగ్గి తెగులు ఉధృతి ఎక్కువ రావడము, బ్యాక్టీరియా ఎండ తెగులు ఉధృతి రావడం, కాండం తొలచు ఉధృతి కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి యూరియా మోతాదుని తగ్గించుకోవాలి రైతులు. ముఖ్యంగా భూసార పరీక్షలు మనం చేసుకునే ముందు మట్టి నమూనాలని మనం సేకరించడం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఏవైతే 1 ఎకరం నుంచి 3 ప్రదేశాలని మనం ఎంపిక చేసుకుని దాని నుంచి వి షేప్లో కట్ చేసుకొని 15 సెంటీమీటర్స్ డెప్త్లో తీసుకొని దాని నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని గోనె సంచి మీద పరిచేసి మనకు కావాల్సిన 1.5 కేజీ వరకు నమూనాని మన కోఆర్డినేట్ మెథడ్ ద్వారా దాన్ని సపరేట్ చేసుకొని భూసార పరీక్షా కేంద్రాలకు దాన్ని ఇచ్చినట్టయితే అన్ని రకాల పరీక్ష చేసి దాని ద్వారా మనకు ఆరోగ్య పత్రాలు, సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. మట్టి నమూనాలు స్వీకరించేటప్పుడు గట్ల దగ్గర కావచ్చు, తేమ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, నీడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు మనం మట్టి నమూనాలను స్వీకరించకూడదు. అదేవిధంగా ఫెర్టిలైజర్ బ్యాగ్స్ లో మనం క్వాడ్రేట్ మెథడ్ ద్వారా మట్టి శాంపిల్స్ ని సపరేట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఎరువుల నమూనాలు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ సరిగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే మన దిగుబడులు మంచిగా రావడము, చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడం, రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భూసార పరీక్షలు తప్పకుండా చేసుకోండి.
1: సార్, ఎస్పెషల్ గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తే ఇక్కడ నేల స్వభావం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోషకాల లభ్యత అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందంటారు?
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే దీంట్లో సేంద్రియ కర్బన నిల్వలు 0.3 to 0.4% ఉంది. దీంట్లో లభ్య నత్రజని తక్కువ ఉన్నది, అదేవిధంగా భాస్వరం కూడా మీడియం నుంచి లో ఉంది. పొటాషియం నిల్వలు ఎక్కువ ఉన్నప్పటికీ పంటకు అందకపోవడం, కాబట్టి కొంత పొటాషియం డెఫిషియన్సీస్ కూడా మనము పంట పొలాల్లో చూడడం జరుగుతుంది. కాబట్టి పొటాషియం నిల్వలు మనం ఏదైతే సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా ఉన్నా గానీ తప్పకుండా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వరి సాగు చేసే రైతులు పొటాషియం చలికాలంలో అయితే యాసంగిలో అయితే 13 కేజీలు చివరి దుక్కిలో, అదేవిధంగా పొట్ట దశలో 13 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. వానాకాలంలో అయితే 1 చివరి దుక్కులో 13 కేజీలు పొటాషియం మనం వేసుకున్నట్టయితే బాగుంటుంది. భాస్వరం ఎరువులైన డిఏపి 1 బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నత్రజని ఎరువులు యూరియాని 3 దఫాలుగా వేసుకున్నట్టయితే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే నత్రజని వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి 3 దఫాల్లో మనం వేసుకున్నట్టయితే పంటకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంది.
1: ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావ అభియాన్ కార్యక్రమంలో మరి జిల్లా మొత్తంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు గత నెలలో April 24 నుంచి May 27 వరకు రైతు ముంగిట శాస్త్రోత్తలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గి

0: పెంచుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాన్ని చేసుకోవడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల ముంగిట శాస్త్రవేత్తలు వెళ్లేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో 1 జూన్ నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు ఒక 15 మండలాల్లో మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ ఖేతీ బచావ్ అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమంలో రైతులంతా వారికున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది, దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనే తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్టయితే ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రియ ఎరువులు అయిన పచ్చి రొట్టె ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చి రొట్టె ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చి రొట్టె ఎరువులని సబ్సిడీలో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్లో వారు అందుబాటులో ఉంచినారు కాబట్టి ఈ పచ్చి రొట్టె ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగా, జనుము, కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 65 నుంచి 65 రోజులు పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగా జనుము అయితే 50 రోజుల్లో పూత దశలో దాన్ని కలిగి దున్నుకున్నట్టయితే దాదాపు 8 టన్నుల వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రియ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అది కూడా పచ్చి రొట్టె ఎరువులు జీలుగా జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వీటిని వాడుకుంటే అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతుకు ఎరువులకు అయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చి రొట్టె ఎరువులని మనం కలిగి దున్నుకోవడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు భూములు చౌడు భూములుగా తయారయ్యాయి కాబట్టి ఈ జీలుగా జన్మును మనం పచ్చి రొట్టె ఎరువులుగా వేసుకున్నట్టయితే ఆ చౌడు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.
1: సరే, భూమిలో ఈ పోషక లభ్యత అనేది రాను రాను దిగజారుతూ ఉంది, వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది తప్పుతూ ఉంది. ఎందుచేత అంటే కొన్ని సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు. దీని ప్రభావం ఈ యొక్క భూమి స్వభావం మీద పడుతుందంటారా?
0: తప్పకుండా పడుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా వేస్తున్నారు. దాంట్లో కూడా వరి సాగు ఎక్కువగా ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. వరికి ముందు పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర, మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్టయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువగా సాగు చేయడం వల్ల మీథేన్ వాయు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు సంభవించడానికి మేజర్ గా దోహదపడే వాయువులలో చూసుకున్నట్టయితే మీథేన్ వాయు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మన వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంబైన్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము. ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది కాబట్టి ఖరీఫ్ లో మనం పండించుకొని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనము యూరియా మోతాదును కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము పంట పండించలేము. కొంతవరకు యూరియా, రసాయనిక ఎరువులు, యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.

0: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడిపైనే ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది, కానీ అతని భూస్వభావం, అక్కడున్న వాతావరణ పరిస్థితి, అక్కడున్నటువంటి నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించారు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
1: తప్పకుండా. అందుకే ఈ మధ్యకాలంలో పంట ప్రణాళిక భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
0: ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి రైతుల నుంచి సపోర్టు, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు?
1: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతులను ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ని తీసుకొచ్చి వారి రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తాం.
0: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదొన్నుగా ఉంటూ వారికి అవగాహన కల్పించడం, భూ పరీక్షలు అన్ని కూడా మీరు దగ్గరుండి మరీ చేపిస్తున్నారు. మరి మున్ముందు రైతులు మీ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తూ పంటలపైన అధిక దిగుబడి సాధిస్తారనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. చాలా చక్కటి విషయాలు మా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటారు. ముందుగా గాజుల కృష్ణయ్య చిత్రంలో పాట వినిపించమంటూ ఎర్రగట్టు గుట్ట నుంచి బోడ కోమల, బోడ జయేందర్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వారి కోరికపై గాజుల కృష్ణయ్య చిత్రంలో నవ్వులురు వే చిన్నయ్య అనే పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్, గానం చేస్తున్నవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

కార్యక్రమాల తర్వాత వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమ్మదాపురం గ్రామం నుంచి పెరుమాండ్ల సాయిలు, సమ్మక్క, పెంటయ్య, సులోచన, మనోహర్, శ్రీజ, రిత్విక్, పల్లవి, రిషి, కృతిక, ముక్తాశ్రీ, గుండా వెంకటస్వామి, విమల వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట. అభినందన చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత వరంగల్ జిల్లా సంగం మండలం మోండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర, అనుముల ఆదిరెడ్డి పుష్ప, అనుముల సంతోష్ సుమలత, మచిక సుదర్శన్ చంద్రకళ, పొన్నాల ప్రతాప్, లక్ష్మీదేవి వీరు కోరుతున్న చిత్రం భార్యాభర్తల చిత్రంలో ఒక మంచి పాట వినిపించమంటూ కోరుతున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భార్యాభర్తల చిత్రంలో పి సుశీల పాడిన పాట, గీతరచన శ్రీశ్రీ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

కార్యక్రమంలో తర్వాత చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరి కోరికపై జస్టిస్ చౌదరి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి బరిగి గట్టన్న, మాధవ, రానక్క, మాధురి, మయూరి, యువరాజారెడ్డి, ఎర్రన్న, బుచ్చన్న, కోమల, మానస, వంశీ, గంగోత్రి, మధురక్క, ఓదెక్క, వజ్జె, ఐలయ్యార్, రాజవ్వ, రవీందర్, రజిత, సదయ్య, స్వప్న, రూపక్, వరుణ్ కుమార్, వీరంత కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్. వీరందరి కోరికపై సుస్వాగతం చిత్రంలో నాగూర్బాబు, జయచంద్రన్ పాడిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కార్యక్రమంలో తర్వాత బెంగళూర్ విల్సన్ గార్డెన్ నుంచి మూర్తి మంగమ్మ వీరు కోరుతున్న పాట, గూండా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు లెటర్ల ద్వారా, వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట. 3RR చిత్రంలో హేమచంద్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం MM కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత జనగామ సాయినగర్ కాలనీ నుంచి బచ్చన్నపేట పాండు వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట బుర్రిపాలెం బుల్లోడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి గ్రామం నుంచి కదిరే సమ్మయ్య, కదిరే మీరా, కదిరే సాయి రామన్న, రమణిక వీరందరూ కోరుతున్న పాట జీన్స్ చిత్రంలో.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov

0: కెప్టెన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు కొరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం గ్రామం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజేశ్వర్, విక్రాంత్ బాబు వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట బలగం చిత్రంలో వేణు ఎయిదండి భీమ్స్ సిసిరోలియో పాడిన పాట. గీతరచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్స్ సిసిరోలియో.

ముసలోడు బంగారు సావు తెచ్చిండు, సంబరంగా పంపించాలి. సపోర్ట్ చేయరా, సపోర్ట్ చేయి.

కార్యక్రమంలో తర్వాత జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి విలేజ్ నుంచి చింతపల్లి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట ఇంద్రా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున్ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: sensors and weapons, especially the missiles. The BrahMos missile, which is talk of the town today, is being exported also, and it is a joint venture between India and Russia. So we are moving towards the right direction. The thrust of the government from 2014 onwards has been towards the establishment of a typical ecosystem which will get integrated with the larger objective of shipbuilding and enhancing the India's power in the maritime sector. Coming to the merchant vessels which are there, so these are the vessels which are used for transportation of either oil, gas, other goods which are in containers and all that. So the government has launched a shipbuilding sector initiative, and there is a move to say now establish shipbuilding clusters in various places within the country. Tuticorin is a big example which is there. Then establishment of the Vadhavan Pro Port, which will come up in a few years from now, is a growing assertion of our strength, our capabilities in the Indian Ocean region. The thrust given by the government to the maritime sector is unprecedented, if I can say so.
1: Commodore Joshi, thank you so much for giving us such deep insights into the India's maritime sector.
0: Thank you very much.
2: You were listening to a discussion on Made in India Maritime Strength, Advancing India's Naval Capabilities. The participants were Commodore K.D. Joshi, Defence Analyst, and Diksha Saxena, Akashvani Correspondent. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
3: Spotlight.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో బొంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు. ఈ కార్యక్రమానికి ముందుగా కొన్ని ప్రకటనలు.
5: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
6: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
5: అవునా? సూపర్.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: కార్యక్రమంలో ఇప్పుడు బొంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు.

0: మీరు ఇంతవరకు బోంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం.
1: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్కి వెళ్తున్నారు?
2: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPEకి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట లక్షాధికారి చిత్రంలో ఘంటసాల P. సుశీల పాడిన డాక్టర్ C. నారాయణ రెడ్డి గీతం, సంగీతం T. చలపతిరావు.

కార్యక్రమంలో తర్వాత పవిత్ర బంధం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

కార్యక్రమంలో తర్వాత పెద్ద మనుషులు చిత్రంలో ఘంటసాల పాడిన కొసరాజు గీతం సంగీతం గీరాల.

కార్యక్రమంలో తర్వాత పేదరాశి పెద్దమ్మ కథ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన జీవి రత్నం, సంగీతం ఎస్పి కోదండపాణి.

కార్యక్రమంలో తర్వాత పెళ్లి కానుక చిత్రంలో జిక్కి పాడిన పాట గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఏఎం రాజా.

మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పెళ్లి సంబంధం చిత్రంలో పి సుశీల పాడిన పాట, గీత రచన కె వరప్రసాద్, సంగీతం పెండియాల.

మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లినాటి ప్రమాణాలు, ఈ చిత్రంలో ఘంటసాల పీలీలా పాడిన పాట, గీత రచన పింగళి, సంగీతం ఘంటసాల.

0: కార్యక్రమంలో తర్వాత ప్రేమనగర్ చిత్రంలో ఘంటసాల పాడిన పాట గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: నని వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను.
1: కార్యక్రమంలో తర్వాత ప్రేమాభిషేకం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విడిపోయే పాట రాజమకుటన్ చిత్రంలో పీలీలా పాడిన పాట. గీతరచన కృష్ణశాస్త్రి, సంగీతం మాస్టర్ వేణు.

కార్యక్రమంలో తర్వాత రక్త సంబంధం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన అనిశెట్టి, సంగీతం ఘంటసాల.

మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆ పాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట రాముడు భీముడు చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన శ్రీశ్రీ గీతం, సంగీతం పెండియాల.

మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆపాత మధురాలు విన్నారు. ఇంతటితో మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:20. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.5 MHz మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.